ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, అశ్విని మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ 6వ తేదీ, వారం మంగళవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 48 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇంతవరకు శ్రోతలు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142

ఒక మంచి మాట విందాం. పచ్చదనం, పరిశుభ్రత అనేది ఆరోగ్యకరమైన సమాజానికి, సుందరమైన వాతావరణానికి రెండు కళ్ళలాంటిది. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. దేశభక్తి గేయం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో
1: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే FSS-5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్

0: ను ప్రారంభిస్తారు. కాగా గత రాతి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఔర్ మై ఉన్ వీర్ జవానో కే ప్రతి ఈ సమ్మాన్ వ్యక్త కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మై ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జానతే హై జబ్ ఏక్ నౌ సైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక్ ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ వార్తా విభాగం ఈరోజు ఉదయం 11 గంటల
0: రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను

445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించారు.

0: సమాచారాలు తగదని మంత్రి పేర్కొంటూ,
1: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ముఫ్సాయిదే మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్ కి అపీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్బంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి ఈరోజు మీకు అందించనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన ఆటిజం సమస్య ఒక అవగాహన, సైకియాట్రిస్ట్ డాక్టర్ రాకేష్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్. 8:00 శాస్త్రీయ సంగీతం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 చిత్రసీమ. 9:00 చిత్రసీమ. 10:00 కవిత్వంతో కాసేపు శ్రీ దర్పశయనం శ్రీనివాసాచార్య గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్.

నుండి 12 గంటల వరకు చిత్రసీమ, 12 గంటల నుండి వివిధ భారతి ఆకాశవాణి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు కార్యక్రమం.

చెట్లు నాటుదాం, పచ్చదనాన్ని పెంచుదాం. చెట్లు లేకపోతే మనం లేము, మనం లేకపోయినా చెట్లుంటాయి. ఇంటికి ఒక చెట్టు, మనిషికి ఒక మొక్క నాటాలి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచారం లేక హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: హైదరాబాద్ కేంద్రం వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
1: ప్రజాప్రభుత్వం విద్య వైద్యం రంగాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22 కోట్ల వ్యయంతో పెద్ద మందడి మండలం వెల్టూరు గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు, వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులో మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల కళాశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఉన్నత వర్గాల వారు చదివే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గృహ రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దీర్ఘంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట వ్యాప్తంగా అధునాతన సాంకేతిక పరికరాలతో భూ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజాప్రభుత్వం గడిచిన 30 నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కల నెరవేరుస్తుందని తెలియజేశారు. వారాబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాసనసభ్యులు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు హాజరయ్యారు. సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకు

0: వెళ్లాలని సూచించారు. 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఊక చెట్టు వాగు వంతెనను మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, దేవరకద్రలో డిగ్రీ కళాశాల, కోర్టు భవనం, కూర్యమూర్తి దేవస్థానానికి రోడ్డు, గద్వాలకు వంతెన, ఊక చెట్టు వాగుపై వంతెన, ఇలా అనేక అభివృద్ది పనులు చేపట్టామని తెలియజేశారు. రాష్టంలో పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నారని, ఇది చూసి తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. గిరిజనుల భూ హక్కులు, వైద్య సేవలు, రహదారులు వంటి తదితర మౌలిక సదుపాయాల కల్పనలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ పేర్కొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ కర్నె తాండా వనపర్తి మండలంలోని సవాయిగూడెం తాండాలోని రహదారిని, కిష్టగిరి తాండా వద్ద గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ లోపంను అధిగమించాలని ఆదేశించారు. అనంతరం జాటుద్ హుస్సేన్ వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమస్యలకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు సూచించారు. లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సివిల్ కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ పడవచ్చని సూచించారు. సెప్టెంబర్ 12వ తేదీన వనపర్తిలో నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 6617 కేసులు రాజీ అయ్యాయని, అందులో 1639 క్రిమినల్ కేసులు, 19 సివిల్ కేసులు, 4959 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ 2023 కంటే ముందు పట్టభద్రులైన ప్రతి ఒక్కరు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాలో తమ పేర్లను ఫామ్ 18 ద్వారా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదర్శ సురభి మీడియాతో మాట్లాడుతూ, పాత ఓటర్ జాబితాతో సంబంధం లేకుండా కొత్తగా తమ పేర్లను ఆన్లైన్లో సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ద్వారా లేదా తహసీల్దార్ కార్యాలయంలో నవంబర్ 6వ తేదీ లోపు నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలతో భూముల రీసర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది, లైసెన్స్డ్ సర్వేయర్లు నిబద్ధతతో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించే ముందు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు సరిహద్దులను నిర్ణయించి ఎటువంటి పొరపాటు లేకుండా ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది గర్భిణీల వైద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
1: వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక అందించారు జి శాంతి సుజిత్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ద హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్

లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు, పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యక్షులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు

0: న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా, 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్కులో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన ఆటిజం సమస్య ఒక అవగాహన. సైకియాట్రిస్ట్ డాక్టర్ రాకేష్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన ఆటిజం సమస్య ఒక అవగాహన సైకియాట్రిస్ట్ డాక్టర్ రాకేష్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్.
5: శ్రోతలకి నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఏ రాకేష్ కుమార్ గారు విచ్చేశారు. పిల్లల్లో ఆటిజం అనే సమస్య ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్ గారు అంటున్నారు, పత్రికల్లో కూడా చదువుతున్నాము. ఈ నేపథ్యంలో అసలు ఆటిజం అంటే ఏంటి, దీని కారణాలేంటి, ఆటిజం లక్షణాలేంటి, ఆటిజం వల్ల వచ్చే ఇతర సమస్యలేంటి, దీనికి చికిత్స ఎట్లా ఉంటుంది, ఈ వివరాలన్నీ మన శ్రోతలకి సవివరంగా తెలియచేయడానికి డాక్టర్ రాకేష్ కుమార్ గారు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రోతలందరి పక్షాన డాక్టర్ రాకేష్ కుమార్ గారిని సాధారణంగా మన స్టూడియోకి స్వాగతిద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
6: అందరికీ నమస్కారం సార్.
5: డాక్టర్ గారు, ఇటీవల పిల్లల్లో ఆటిజం సమస్య అనేది కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది, పర్సంటేజ్ కూడా ఇంతకుముందు కంటే ఎక్కువగా చూస్తున్నాం ఈ కేసెస్ని అని ఇటీవల పత్రికల్లో చదివామండి. ఒకసారి సైకియాట్రిస్ట్గా మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది, అసలు ఆటిజం అంటే ఏంటి? అసలు
6: ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, మెయిన్గా ఎర్లీ చైల్డ్హుడ్లోనే అంటే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కేసెస్లో 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి అందరూ డాక్టర్ని అప్రోచ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి సరైన బిహేవియర్ కనిపించదు. వాళ్ళ మిగతా పిల్లలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈక్వల్ బిహేవియర్ కనిపించదు. అంటే
5: మైల్ స్టోన్స్లో తేడాలు ఉంటాయంటారా?
6: కొన్ని మైల్ స్టోన్స్లోనే, అన్నిట్లోనే ఉండవండి, కొన్ని మైల్ స్టోన్స్లో. మెయిన్గా ఆటిజం అంటే రిపిటేటివ్ రిస్ట్రిక్టివ్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఉంటాయి, సోషలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఆటిజం అనేది సపరేట్గా చూసేవాళ్ళు, ఇప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా చూస్తున్నాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ అన్ని సిమిలర్ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు ఫీచర్స్తో పాటు ఇంకా అడిషనల్ ఫీచర్స్ వల్ల ఇంకొన్ని డిజార్డర్స్ కూడా ఉన్నాయి, ఆటిజం మాత్రమే కాకుండా రెడ్ సిండ్రోమ్ అని, ఆస్పర్జర్ సిండ్రోమ్ అని, ఇవి కూడా ఇందులోకే వస్తాయి. కానీ యాజ్ ఎ గ్రూప్ ట్రీట్ చేసినప్పుడు బెటర్మెంట్ ఉంటుంది, క్లాసిఫికేషన్ బాగుంది అని చెప్పేసి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్గా ట్రీట్ చేస్తున్నాం. అయితే ఒక బేబీని చూసారనుకోండి, ఫాదర్, మదర్ లేదా ఎవరైనా మెటర్నల్ అంకుల్ ఎవరైనా వచ్చినప్పుడు ఎత్తుకోవడం ట్రై చేస్తారు, ట్రై చేసినప్పుడు బేబీ వెంటనే చేతులు ఇస్తారు. ఈ సోషలైజేషన్ అనేది వీళ్ళకి డిఫెక్ట్ ఉండడం వల్ల అంత ఈజీగా చేతులు ఇవ్వరు. అది 3 ఇయర్స్ వచ్చేసరికి అలవాటు అవుతుంది. నార్మల్గా 7 మంత్స్కి ఇవ్వడం, చేతులు ఇవ్వడం మొదలుపెట్టేది ఎత్తుకోవడానికి, అది 3 ఇయర్స్కి వరకు అలా కొంత డిలే అవుతుంది కొంచెం సివియర్ కేసెస్లో. దాంతోపాటుగా 30% ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్లో ఇంటలెక్చువల్ డిజేబిలిటీ కూడా ఉంటుంది, అంటే బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది. ఆ బుద్ధిమాంద్యం ఉన్న కేసెస్లో మాత్రం ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. బుద్ధిమాంద్యం లేకుండా ఉన్న మిగతా 70% కేసెస్లో ఆటిజం కేసెస్ని ట్రీట్ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
5: ఈ ఆటిజం అనే సమస్య గురించి మీరు తెలియజేస్తున్నారు, అసలు ఈ సమస్య రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు
6: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఒక జీన్ కాకుండా చాలా జీన్స్లో మ్యూటేషన్స్ వల్ల రావచ్చు. పేరెంట్స్ ఏజ్ ఎక్కువ ఉండడం ఆ టైంలో రావచ్చు,
5: అంటే లేట్ చైల్డ్ బర్త్.
6: తర్వాత గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్కి డయాబెటీస్ వస్తుంది చాలామందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఆ కేసెస్లో కూడా ఆటిజం ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ మదర్వి, ఫాదర్ ఏజ్ ఎక్కువైనా కూడా రావచ్చు కానీ ఛాన్సెస్ తక్కువ. అలా కాకుండా బేబీ బర్త్ చుట్టూ జరిగే చాలా ఈవెంట్స్ కూడా ఆటిజంని క్రియేట్ చేస్తాయి. నార్మల్గా బర్త్ యాస్ఫిక్సియా అంటాం, అంటే బేబీ పుట్టినప్పుడు శ్వాస సరిగ్గా అందకపోవడం, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉండడం, అంటే డిఫికల్ట్ బర్త్ లేదు అనుకుంటే బర్త్ అప్పుడు బేబీకి ఇంజరీ అవ్వడం, ఫోర్సెప్స్ డెలివరీ చేసినప్పుడు వచ్చే ఇంజరీ కూడా అయ్యి ఉండొచ్చు, పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్స్ రావడం బేబీకి, ఇలాంటి కారణాల వల్ల కూడా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్.

0: అనేది ఎక్కువ అవుతుంది. సో సేఫ్ డెలివరీ ప్రాక్టీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ బేబీస్కి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ రాకుండా ఉండడానికి.
1: అంటే మీరు చెప్పినవి రెండు మూడు రకాలుగా మనం వర్గీకరిస్తే జన్యుపరంగా వచ్చేటువంటి కారణాలు కొన్ని అయితే, కొన్ని ఆలస్యంగా జరుగుతున్నటువంటి వివాహాల వల్ల ఇటీవల కాలంలో ఇట్లాంటి క్రైసిస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అట్లాగే పాప పుట్టే సమయంలో వచ్చేటువంటి కొన్ని సమస్య, వాటి వల్ల కూడా ఆటిజం అనేటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు తెలియజేస్తున్నారు. పాపకి బాబుకి ఆటిజం సమస్య ఉంది అని వెంబడుండే తల్లిదండ్రి కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి, వీళ్ళు గుర్తించడానికి మీరు ఏమైనా కొన్ని సూచనలు చేస్తారా? అసలు లక్షణాలు ఎట్లా ఉంటాయి?
0: నార్మల్గా బుద్ధిమాంద్యంలో అయితేనేమో మైల్డ్ స్టోన్స్ అన్నీ డిలే అవుతాయి వాళ్ళకున్న సివియారిటీని బట్టి. మైల్డ్ సివియారిటీలో అయితే కొంత డిలే అవుతుంది, ఎక్కువ సివియారిటీ ఉంటే ఎక్కువ డిలే అవుతాయి మైల్డ్ స్టోన్స్ అన్నీ. అలా కాకుండా ఆటిజంలో కొన్ని రకాలవి మాత్రమే డిలే అవుతాయి, అంటే ఎస్పెషల్లీ సోషల్ స్మైల్ బేబీకి 2 మంత్స్కే వస్తుంది, కూయింగ్ వస్తుంది, అది డిలే అవుతుంది. తర్వాత స్ట్రేంజర్ యాంగ్జైటీ ఉంటుంది 7 మంత్స్ వచ్చేసరికి బేబీకి. ఆటిజం పిల్లల్లో స్ట్రేంజర్ యాంగ్జైటీ కొంతమందికి ఉండదు, వాళ్ళు స్ట్రేంజర్ దగ్గర అయినా మదర్ దగ్గర అయినా ఒకేలా ఉంటారు. పక్కన కూర్చోబెడితే మదర్ దూరంగా ఉండి స్ట్రేంజర్ పక్కన కూర్చోబెట్టినా అలాగే ఉంటారు, అలాగని వాళ్ళతో కలవరు, వీళ్ళ పనుల్లోనే వీళ్ళు ఉంటారు. తర్వాత బేబీస్ రౌండ్గా స్పిన్ అవుతూ ఉంటారు, బొంగరం తిరుగుతున్నట్టుగా తిరుగుతారు, అది బాగా ఇష్టం. రిపిటేటివ్ ప్యాటర్న్స్ వాడతారు, అంటే ఒక బేబీకి ఒక రూమ్లో ఒక కార్నర్ నుంచి నడవడం అలవాటైపోయి అటు నుంచే ఎక్కి ఒక బెడ్లో ఒకవైపు పడుకోవడం అలవాటైపోయింది అనుకోండి, రోజు అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఆ ప్యాటర్న్ చేంజ్ చేస్తే చిరాకు పడ్డం, లేదా ప్యానిక్ అయిపోతారు పిల్లలు, లేదు అనుకుంటే కొన్నిసార్లు డిస్రప్టివ్ మోడ్లో కూడా వెళ్తారు, అంటే ఏదైనా ఉన్న ఆర్టికల్స్ని పగలగొట్టడం, గట్టిగా ఏడవడం, ఇలాంటివి కూడా చూస్తారు. అంటే వాళ్ళ దాంట్లో ఉన్న ప్యాటర్న్లో ఏ చిన్న చేంజ్ వచ్చినా తట్టుకోలేరు, అది ఒకసారి ఏమో వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, ఇంకోసారి పక్క వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది.
1: డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు గ్రూప్లోకి వచ్చినప్పుడు వాళ్ళ వంక చూసినా వాళ్ళు ఎటో చూస్తుంటారు, అంటే వాళ్ళ యొక్క ముఖ కవళికలు కూడా ఒక రకంగా ఉంటాయి. ఇట్లాంటి పిల్లల్ని ఈ క్లాసిఫికేషన్లోకి మనం తీసుకురావచ్చా? వాళ్ళకి ఏమైనా మనం గైడెన్స్ ఇవ్వచ్చా పేరెంట్స్కి?
0: కొంతమంది పిల్లల్లోనే ఫేషియల్ ఫీచర్స్ ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఎక్కువ మంది పిల్లలు మాత్రం నార్మల్గానే ఉంటారు చూడడానికి, కానీ ఐ కాంటాక్ట్ చాలా వరకు మెయింటైన్ చేయరు. తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది పిల్లల్లో, కానీ ఇందులో కోర్ సిమ్టమ్స్లోకి రాదు. ఎందుకంటే కొంతమందికి, ఎవరైతే మీకు ఎక్సెప్షనల్ కేసెస్ చెప్పాలి సార్, ఇందులో కొంతమంది పిల్లలు అంటే 70% పిల్లలు అనేవాళ్ళు నార్మల్ ఇంటెలిజెన్స్ తోటే ఉంటున్నారు, అందులో కొంతమంది సోషల్ ఇంటరాక్షన్ లేదు. సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం ఇంటెలిజెన్స్ కొంతమంది హై కూడా వస్తుంది, మోర్ దెన్ యావరేజ్. ఈ యావరేజ్ కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మిగతా అన్ని కోపప్ చేయగలుగుతారు, వాళ్ళకున్న తెలివితేటల వల్ల అన్నీ నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవడంతో పాటు ఏదో ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో ఎక్స్ట్రీమ్లీ గ్రోత్ చూస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఒక రీసెంట్ ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది ఒక ఆర్టిస్టిక్ ఆర్టిస్ట్, ఆయన హెలికాప్టర్లో తిరుగుతూ సిటీని చూసేసి 20 మినిట్స్ ఎంత చూసిన తర్వాత వచ్చి ఇన్ డీటెయిల్ సిటీ మొత్తం మ్యాప్ గీసేశారు, ఫోటోగ్రాఫిక్ మెమరీ. అప్పట్లో వివేకానంద గురించి చెప్పేవాళ్ళు, అంత మెమరీ వచ్చింది ఫోటోగ్రాఫిక్ మెమరీ అబ్బాయికి. అలాంటి స్పెషల్ కూడా రావచ్చు. తర్వాత వీళ్ళకి మ్యూజిక్ అంటే ఇష్టంగా ఉంటుంది, అంటే ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. 5 ఏళ్ళ పిల్లాడు 15 ఏళ్ళ పిల్లలు ఉండే చేసే పనులు కూడా చేయగలుగుతారు, కానీ వాటిని కమ్యూనికేట్ మాత్రం చేయరు. కానీ ఇంటెలిజెన్స్ హై ఉండడం వల్ల కొంచెం బెటర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు, అంటే సోషల్గా మిగతా వాళ్ళ నుంచి డిఫరెంట్గా ఉన్నామని వాళ్ళని వాళ్ళు గుర్తించుకోగలుగుతారు, కొంత కోపప్ చేయగలుగుతారు హై ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు. యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలకు మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్, డాక్టర్స్ అండ్ వాళ్ళ హౌస్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా ఇవన్నింటిని వాళ్ళకి అనుగుణంగా మార్చాలి. స్కూల్స్లో స్పెషల్ టీచింగ్స్ ఇవ్వాలి, స్ట్రక్చర్ టీచింగ్ అయితే బెటర్గా ఉంటుంది. ఆ మిగతా నార్మల్ పిల్లలతో కాకుండా వీళ్ళకి సపరేట్ స్కూల్స్ ఉంచడం, వీళ్ళ దగ్గర కొంచెం సోషల్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత నార్మల్ స్కూల్స్కి మార్చడం లాంటివి చేస్తే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది సార్.
1: బాగుంది. మనం ఈ ఆటిజం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్ గారు, దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కారణాల గురించి మీరు కొన్ని కారణాలు చెప్పారు, ఇంకా ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఒకవేళ ఈ సమస్యని 2-3 సంవత్సరాల తర్వాత కూడా తల్లిదండ్రి లేదా సమీప బంధువులు ఎవరు గుర్తించని పరిస్థితిలో దానివల్ల వచ్చే అనర్థాలు ఏమైనా ఉంటాయా?
0: ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎప్పుడైతే ఎర్లీగా డిటెక్ట్ చేసి ఇంటర్వెన్షన్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేసామనుకోండి సార్, అప్పుడు ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు సోషల్ ఇంటరాక్షన్ తక్కువగా ఉందని ఫస్ట్ ఇయర్లోనే రికగ్నైజ్ చేసినప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంతా వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్ పెంచడం పైనే ఉంటుంది, అప్పుడు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. అదే తల్లిదండ్రులకు

0: అవేర్నెస్ లేకపోవడం వల్ల అదే బేబీని 8 ఇయర్స్కి 9 ఇయర్స్ తీసుకొచ్చినప్పుడు ఆ లర్నింగ్ క్యాపబిలిటీ పిల్లలు తగ్గిపోతుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇంట్లో 4-5 లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ ఉన్నారనుకోండి సార్, అదే టైంలో బేబీస్ పెరిగే టైంకి వాళ్ళు 10 ఇయర్స్ వచ్చేసరికి ఆ 4-5 లాంగ్వేజ్ మాట్లాడగలుగుతారు. వాళ్ళు బుక్స్ చదివే అవసరం లేకుండా అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు. ఈ కెపాసిటీ నార్మల్ పిల్లలు ఈ కెపాసిటీ ఫస్ట్ 2 ఇయర్స్ వరకు చాలా ఎక్కువ ఉంటుంది గ్రాస్పింగ్ కెపాసిటీ. ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మనం కోల్పోతాం లేట్గా రావడం వల్ల. ఇప్పుడు ఏ అబ్నార్మాలిటీ అయితే మనం ఎర్లీ డిటెక్ట్ చేసామో దాన్ని ఈజీగా కరెక్ట్ చేయడం కుదురుతుంది, తర్వాత కుదరదు, తర్వాత ఇబ్బంది అవుతుంది సార్ ఇంప్రూవ్మెంట్. మనం 90% ఇంప్రూవ్మెంట్ సంపాదించే దగ్గర ఏ 30 దగ్గర 40 దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది లేట్గా రావడం వల్ల.
1: అంటే వీళ్ళని పెంచేటువంటి తల్లిదండ్రులకి మనం ఏమైనా ఈ రేడియో మాధ్యమం ద్వారా కొన్ని గైడెన్స్ ఇవ్వచ్చా? అంటే వీళ్ళని తీసుకుని గ్రూప్స్లోకి వెళ్ళడానికి, ఫంక్షన్స్కి వెళ్ళడానికి కూడా కొంతమంది ఇన్హిబిషన్, అంటే కొంత అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు తల్లిదండ్రులు కూడా. మీరు వాళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారా, అంటే వెళ్ళడం మంచిదా వెళ్ళకపోవడం మంచిదా? అట్లాగే కొంతమంది పేరెంట్స్ ఏమో వీళ్ళని తీసుకెళ్ళి స్పెషల్ చిల్డ్రన్తో పాటుగా ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తారు, దానివల్ల అనర్థాలుంటాయా ప్రయోజనాలుంటాయా?
0: కంప్లీట్గా స్పెషల్ స్కూల్స్లోనే ఉంచడం వల్ల వచ్చే ఇంప్రూవ్మెంట్, మిగతా సొసైటీతో కలవకపోవడం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ రెండూ ఉంటాయి సార్. అయితే ఫంక్షన్స్ తీసుకెళ్లాలా వద్దా అంటే ముందు ఇక్కడ ఈ పెద్ద సవాల్ అనేది పేరెంట్స్ది. వాళ్ళు ఎప్పుడైతే పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి బిహేవియర్ నేర్పుతూ వస్తారో అప్పుడు ఫంక్షన్స్ తీసుకెళ్ళడమే మంచిది, అక్కడ సోషలైజ్ చేయాలి. మిగతా వాళ్ళు వీళ్ళని జడ్జ్ చేస్తారు అనుకోవడం కాదు, వాళ్ళ పిల్లలు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారనే దాని మీద ఫోకస్ ఉండాలి. సోషల్ జడ్జ్మెంట్ గురించి టైం వేస్ట్ చేయకూడదు ఈ పిల్లల్లో. అంటే మిగతా వాళ్ళ జడ్జ్మెంట్ వల్ల పిల్లలకు వచ్చేది ఏమీ లేదు. అలాగని చెప్పేసి బాగా సివియర్ కేసెస్లో వీళ్ళు అసలు వీళ్ళని వదిలేసి ఫంక్షన్కి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు పిల్లలు. సోషల్ స్టిగ్మా అంటాం సార్, మిగతా వాళ్ళు ఏమనుకుంటారో దాన్ని వదిలేయాలి సార్. పిల్లల కెరీర్ కంటే ఏదైతే ఇంపార్టెంట్ అయితే కాదు.
1: అంటే గ్రూప్స్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పిల్లల్ని గమనించినప్పుడు మిగతా పబ్లిక్ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తే బాగుంటుంది? జనబాహుళ్యంలో కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళని అయ్యో పాపం ఇట్లాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి, అట్లా కాకుండా వీళ్ళని ఒక పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకునే సలహాలు మీరు ఏమైనా చెప్తారా?
0: అందరికీ నేర్పడం కష్టం సార్, ఎందుకంటే అందరూ అన్ని మాధ్యమాలని వాడడం లేదా తెలుసుకోవడం గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తక్కువ. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పేరెంట్స్ అయితే అందరూ తెలుసుకోవచ్చు. వీళ్ళు స్పెషల్లీ ఏబుల్డ్, దే ఆర్ నాట్ డిజేబుల్డ్.
1: డిజేబుల్డ్
0: స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్కి మనం స్పెషల్ సిచ్యువేషన్స్ స్ట్రక్చర్స్ ఇవ్వాలి, వాళ్ళు అందరూ నార్మలైజ్ అయిపోతారు. అలా అనుకుంటే మరి ఎక్స్ట్రా టాలెంట్ ఉన్న ఆర్టిస్టిక్ పీపుల్ని ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర నుంచి అందరూ వండర్స్ నేర్చుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ మీద ఉన్న బర్డెన్ని కూడా మిగతా వాళ్ళు గుర్తించాలి. ఆర్టిజం ఉన్న పిల్లల్లోనే యాంగ్జైటీ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే సోషల్ యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు కొత్త పిల్లలతో ఎవరైనా వెళ్ళి కలవడానికి ట్రై చేసినప్పుడు, ఎవరైనా చిన్నపిల్లతో కలవడానికి ట్రై చేస్తారు, కలిసినప్పుడు వీళ్ళ లోపల యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. లేకపోతే అసలు పట్టించుకోరు పిల్లలు, కొత్త వాళ్ళని పట్టించుకోరు, లేదా పట్టించుకుంటే వాళ్ళతో కలిసినందుకు యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవుతారు. ఈ రెండింటి వల్ల పేరెంట్స్కి ఎంబారస్మెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అసలు అప్పటిదాకా వెయిట్ చేయొద్దని అంటాను.
1: ఓకే,
0: ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి మీకు మైల్ స్టోన్ సరిగ్గా కనిపించట్లేదు, కన్సల్టే డాక్టర్, డిలే చేయొద్దు. తర్వాత వీళ్ళలో బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి సార్. అమిగ్డాలా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ 4 ఇయర్స్లో, అంటే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కనుక్కోవచ్చు, స్ట్రక్చరల్ ఎంఆర్ఐ ద్వారా. ఆ తర్వాత ఒక 10 ఇయర్స్ బేబీకి, అదే బేబీకి మళ్ళీ స్కాన్ చేస్తే ఆ సైజ్ తగ్గిపోయి ఉంటుంది. అంటే అప్పటి కాస్త ఇంప్రూవ్మెంట్ అయినా వచ్చి ఉండాలి, లేకపోతే ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశమైనా కోల్పోయి ఉండాలి. రెండూ ఉంటాయి సార్. స్ట్రైటమ్ ఉంటుంది, అది కూడా ఓవర్ యాక్టివ్గా ఉంటుంది వీళ్ళ లోపల. ఇవి అమిగ్డాలా ఓవర్ యాక్టివ్గా ఉండడం వల్ల లేదా వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పిల్లల లోపల ఓసీడీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చైల్డ్హుడ్ ఓసీడీని ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ని సపరేట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే 7-8 ఇయర్స్ బేబీస్ వస్తారు సార్ యూజువల్గా ఈ కేసెస్లో. వాళ్ళు ఎంఆర్ఐ కోఆపరేట్ చేయరు సరే, చేసిన పేరెంట్స్ కంప్లీట్ హిస్టరీ ఇవ్వలేరు. అండ్ వీళ్ళు ఆల్రెడీ సేమ్నెస్ని ఇష్టపడతారు ఆర్టిజం ఉన్న పిల్లలంతా. ఒక టాయ్ ఇచ్చారు అనుకోండి, యూజువల్గా ఆర్టిజం పిల్లలు టాయ్స్కి ఎక్కువ ఇష్టపడరు, కానీ ఏదో ఒకటి అలవాటు అయిందంటే దాంతోటే ఉంటారు. ఓసీడీలో చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, ఈ రెండు మ్యాచ్ అయిపోతాయి. అంటే వాళ్ళది ఓసీడీనా లేదా ప్యూర్ ఆర్టిజంలోనే ఉన్నారని కనుక్కోవడం కోసం అబ్జర్వేషన్లోనే చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. అంత కాంప్లికేట్ కాకుండా ఓసీడీ 1 ఇయర్ బేబీస్కి అయితే రాదు, 2 ఇయర్స్ బేబీస్లో కూడా ఓసీడీని చూడలేం, అప్పుడు ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డరే ఉంటుంది. సో ఎర్లీగా రావడం వల్ల ఈ కన్ఫ్యూజన్ పోతుంది, ట్రీట్మెంట్ ఎర్లీగా దొరుకుతుంది. ఎక్కువసార్లు ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కేసెస్ని మిగతా జబ్బులు డయాగ్నోజ్ చేసినప్పుడు, ఒక డిజార్డర్ని డయాగ్నోజ్ చేసినప్పుడు దొరుకుతున్నారు. కొంత ఓన్లీ వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ మాత్రమే ఎట్లే తీసుకొస్తున్నారు సార్.

మిగతా కేసెస్లో వేరే ఏదో ఇష్యూలు తీసుకొస్తున్నారు, పానిక్ డిజార్డర్ తీసుకొస్తున్నారు 8 ఇయర్స్ పిల్లలకి. పానిక్ డిజార్డర్ తగ్గాలి అనుకుంటే ఖచ్చితంగా మెడికేషన్ ఇవ్వాలి, 8 ఇయర్స్ బేబీ బ్రెయిన్ పైన యాంటీ డిప్రెసెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎస్ఎస్ఆర్

0: మొదటిది బిహేవియల్ థెరపీ. బిహేవియల్ థెరపీ అంటే వీళ్ళ బిహేవియల్ ప్యాటర్న్స్ మనం బ్రేక్ చేయాలి. అంటే ఒకే టాయ్తో ఆడుకోవడం కానీ, లేదా సేమ్ ప్యాటర్న్లో వెళ్ళి అలాగే డైలీ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు, ఒక 100 టైమ్స్ ఉన్న సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు, లేదా సర్క్యులర్ మోషన్లోనే ఉంటారు. ఈ టైంలో పేరెంట్స్ కనుక వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళని బ్రేక్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా పేరెంట్స్ని గైడ్ చేయాల్సి వస్తుంది సార్. ఇందులో థెరపిస్ట్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళలేరు.
1: అంటే సమస్య ఉన్న పాపతో పాటు వాళ్ళ సమీపంలో ఉండే తల్లిదండ్రులకు కూడా మీరు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తారు.
0: మెయిన్ ట్రీట్మెంట్ అదే సార్.
1: ఓకే,
0: పేరెంట్స్ని ట్రైన్ చేయడం ద్వారా పిల్లల్ని బెటర్ చేయాలి. కొన్ని సందర్భాలు మాత్రం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ టీచింగ్ మెథడ్స్లో కూడా ఖచ్చితంగా మార్పులు ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇన్అటెన్షన్ ఉందనుకోండి సార్, ADHDలో ఉన్నట్టే వీళ్ళకి ఇన్అటెన్షన్ ఉందనుకోండి, వీళ్ళకి యాక్చువల్గా ఐ కాంటాక్ట్ ఇవ్వడం నచ్చదు, ఐ కాంటాక్ట్ ఇవ్వరు టీచర్తో. సో వాళ్ళు చెప్పింది వీళ్ళు వినరు కాబట్టి వీళ్ళకి అది అర్థం కాదు, వీళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీ లేకపోవడం కాదు సార్. ఇక్కడ వీళ్ళు దాని మీద దానివైపు చూడరు కాబట్టి తెలుసుకోరు,
1: ధ్యాస పెట్టరు.
0: కానీ వీళ్ళు పర్సన్తో చేయరు కానీ వీళ్ళకి విజువల్ ఎయిడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఆటిజం పిల్లల్లో. నార్మల్గా ADHD రావడానికి ఇప్పుడు మెయిన్ రీజన్ అయితే మొబైల్ యూజ్ చేయడం, లేదా కంప్యూటర్ స్క్రీన్స్కి ఎక్కువ అతుక్కొని గేమ్స్ ఆడడం. దీనివల్ల ADHD చాలా ఎక్కువ పెరిగిపోయింది. లాంగ్వేజ్ డిలే కూడా అదే రీజన్. సో కానీ వాటిలలో మొబైల్ ఆపేసి పేరెంట్స్కి కౌన్సిల్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అది ఆర్టిజంకి వచ్చేసరికి వీళ్ళకి నేర్పడం కోసం విజువల్ ఎయిడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే కంప్యూటర్ స్క్రీన్స్ ద్వారా మనం ట్రైన్ చేస్తే వీళ్ళు బెటర్గా నేర్చుకుంటారు, వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంటుంది. అంటే మొదటి 30% తీసేయండి. ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ పీపుల్కి ఇంకా డిఫరెంట్గా ట్రీట్ చేయాలి ఇందులో 30%. మిగిలిన వాళ్ళకి మాత్రం విజువల్ ఎయిడ్స్ బాగా ట్రీట్ చేయొచ్చు ఆ స్కూల్స్లో. అందుకే స్పెషల్ స్కూల్స్ కావాలి సార్. మిగతా వాళ్ళందరితో కలిపి ట్రీట్ చేయలేము, వీళ్ళ అకాడమిక్ గ్రోత్ తగ్గిపోతుంది మిగతా వాళ్ళతో కలిపి ఉంచితే. అదే ఒక కొంత గ్రోత్ వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ కలిపేయచ్చు. తర్వాత కొన్నిసార్లు వీళ్ళకి భ్రమలు కూడా వస్తాయి ఒక 8-9 ఇయర్స్ ఏజ్ తర్వాత. అంటే కొంతమందికి, అందరి పిల్లలు కాదు, కొంతమందికి వచ్చినప్పుడు దానికి తగ్గ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఫస్ట్ థింగ్ మాత్రం ఐడెంటిఫికేషన్ అండ్ డిస్ట్రాక్టింగ్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ దర్ రొటీన్. నార్మల్గా వాళ్ళకి ఒక చిన్న రొటీన్ అనుకోండి సార్, అంటే ఒక రూమ్లో ఒక కార్ నుంచి ఇంకో కార్నర్కి సేమ్ వేలో వెళ్తుంటారు, లేదా వాళ్ళ చుట్టూ వాళ్ళే గుండ్రగా తిరుగుతూ ఉంటారు. వీటిని ఆపినప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ వచ్చేస్తుంది, లేకపోతే టెంపర్ టాంట్రమ్స్ వస్తాయి, అంటే గట్టిగా అరుస్తారు, అన్ని విసిరేస్తారు. వీటిని బ్రేక్ చేయడం మాత్రం పేరెంట్స్ వల్లనే అవుతుంది. ఎందుకంటే స్కూల్లో ఎన్నో అవర్స్ ఉండరు, ఎక్కువ టైం పేరెంట్స్ తోటే ఉంటారు కాబట్టి వాళ్ళు వాటిని చాలా జాగ్రత్తగా ఓపికతో డీల్ చేయాలి. నార్మల్గా ఎవరైతే జాబ్స్ చేస్తారో దానికి డబుల్ వర్క్ పిల్లలతో చేయాల్సి ఉంటుంది పేరెంట్స్, అప్పుడు మాత్రం ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది సార్.
1: గ్యాడ్జెట్స్ గురించి, అంటే ఇప్పుడు ఇంతక మీరు చిన్న ప్రస్తావన తీసుకొచ్చారు గ్యాడ్జెట్స్ గురించి, మొబైల్ ఫోన్ వాడకం వల్లనే పిల్లల్లో బుద్ధిమాంద్యం వస్తుందని, లేకపోతే ఇతరత్ర సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. విజువల్ ఎయిడ్స్ దీంట్లో బాగా ఉపకరిస్తాయని మీరు చెప్తున్నారు, ఒకసారి ఈ విషయంలో ఇంకా కొంచెం వివరణ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా మీరు?
0: నార్మల్గా ఇప్పుడు అందరూ పిల్లలకి కార్టూన్స్ ద్వారా నేర్పుతున్నారు సార్. కోకోమిల్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, పిల్లలందరికీ అందులో బేసిక్ థింగ్స్ అన్ని లెర్నింగ్ ఉంటుంది. కానీ అది ఎంత ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అంటే చాలా బ్రైట్ కలర్స్ వాడతారు. ఎవ్రీ 4 to 6 seconds స్క్రీన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ బ్రైట్ కలర్స్తో పాటు. అది చూసిన పిల్లలకి అందులో చెప్పిన రైమ్స్ వస్తాయి, అది తప్ప ఇంకేది రాదు. ఎందుకంటే అంత బ్రైట్ కలర్స్కి అలవాటైన ఐ నార్మల్ వరల్డ్ని చూడడానికి ఇష్టపడదు. సో పిల్లలు దాన్నే చూస్తారు, లాంగ్వేజ్ డిలే వస్తుంది, రైమ్స్ వస్తాయి, మిగతా మాట్లాడరు, అందులో వచ్చినవి వస్తాయి. తర్వాత ఈజీగా ఇరిటబుల్ అవుతారు, ఏదైనా కొత్త నేర్పించడం ట్రై చేస్తే ఒప్పుకోరు. కానీ ఆటిజంలో అలా కాదు, ఆటిజంలో మనం స్క్రీన్స్ వాడేది ఈ ఫేజ్ తర్వాత, ఫస్ట్ 3 ఇయర్స్లో కాదు సార్. 3 ఇయర్స్ తర్వాత స్క్రీన్స్ వాడతాం, అది కూడా లిమిటెడ్ టైం వాడతాం. అదే నార్మల్ పిల్లలు ఎవరైతే ఫోన్ తినడానికి ఫోన్ ఇస్తున్నారో వాళ్ళ స్క్రీన్ టైం 5-6 అవర్స్ ఉంటుంది ఒక్కొక్క పిల్లలది. అంత టైం అక్కడ ఉన్నప్పుడు బ్రెయిన్ ఇంకా దేన్ని యాక్సెప్ట్ చేయదు సార్, లాంగ్వేజ్ డిలే చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ డిలేని నేను ఆటిజంలో కలపాలా, వాళ్ళు మొబైల్ ఇవ్వడం వల్ల వచ్చిందా అంటే నేనైతే ఎక్కువ కేసెస్లో మొబైల్కే ఇస్తాను. ఆటిజం వల్ల వచ్చిన లాంగ్వేజ్ డిలే అది మనం కరెక్ట్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అది మొబైల్ ద్వారా వచ్చింది అనుకోండి సార్, మొబైల్ తీసేస్తే 1 ఇయర్లో అన్ని సెట్ అయిపోతారు. అంటే ఎక్కువ థరోగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది టైం.
1: తల్లిదండ్రులకి ఈ సమస్యను గుర్తించడానికి కానివ్వండి, కొన్ని స్టిగ్మాస్ కూడా ఉన్నాయి ఇందాక మనం అనుకున్నాము ఈ విషయంలో కానివ్వండి, ఇతరత్ర ఈ ఆటిజం సమస్యకు సంబంధించి మీరిచ్చే సలహాలు సూచనలు చివరిగా ఒక 2 నిమిషాలు.
0: ఈ కాలంలో కూడా సైకియాట్రిస్ట్ని కలవడం, సోషల్ స్టిగ్మా అనే పదం వాడడం అంత మంచిది కాదేమో సార్. స్టిల్ ఉంది కానీ చాలా తగ్గింది.

0: ఎర్లీస్ట్ డేస్లో అసలు సైకిట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు వరంగల్ లాంటి పట్టణంలోనే బేబీస్కి ఏ చిన్న డౌట్ వచ్చినా బేబీస్ మీద పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు, ఇది అబ్నార్మల్ అబ్నార్మల్ అయితే ట్రీట్ చేయండి. కొన్నిసార్లు బేబీ నార్మల్గా ఉంది, ట్రీట్మెంట్ అవసరం లేదని మేము కన్విన్స్ చేయాల్సి వస్తుంది. అలా చూస్తే అలా వాళ్ళు అలా ఓ 2 టైమ్స్ కన్ఫర్మ్ చేసుకుంటే కానీ పేరెంట్స్ వెళ్ళట్లేదు. అలాంటి పేరెంట్స్ చూసినప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుంది సార్. అంటే ప్రోయాక్టివ్గా ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకూడదని ముందే డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారు. ఇంకా ఇండియాలో సైకియాట్రిస్ట్ని కలవాలనుకుంటే 3-4 అవర్స్ టైం సార్, అంతే. వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది, చాలామంది డాక్టర్స్ ఉన్నారు. యుఎస్లో అయితే 2 మంత్స్ వెయిట్ చేయాలి సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ కోసం. న్యూజిలాండ్లో అయితే 4 మంత్స్ వెయిట్ చేయాలి సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ దొరకడానికి. మైల్డెస్ట్ అబ్నార్మాలిటీ అని ఆ పర్సన్ కనిపించినా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు యుఎస్లో, ఎవరు వెయిట్ చేయరు. అలాంటిది ఇక్కడ అలాంటి స్టిగ్మా అవసరం లేదు. ఇక్కడ మన దగ్గర సోషల్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ
1: కుటుంబ వ్యవస్థ బలంగా ఉండటం కూడా ఒక రీజనా.
0: కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడం అనేది ఒక పాజిటివ్ థింగ్. ఎక్కువగా అక్కడ సోషలైజేషన్ తక్కువ ఉంటుంది ఇక్కడితో పోలిస్తే, డిస్టెన్స్ ఉంటుంది పర్సన్ టు పర్సన్. ఇక్కడ అలవాటైన వాళ్ళకి అక్కడికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. కొద్దిమంది బాగానే ఉంటున్నారు, బట్ రీసెంట్గా కోవిడ్ నుంచి అయితే ఆ కేసెస్ మరీ ఎక్కువయ్యాయి సార్. ఈ పిల్లల్ని ఎంత త్వరగా గుర్తిస్తారనేది ఇంపార్టెంట్ సార్. ఆటిజంలో ఎప్పుడు తల్లిదండ్రులకు తెలిసిపోతుంది, వాళ్ళ ఇంట్లోనే 2-3 పిల్లలు ఉంటారు ప్రతి ఇంట్లో, వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు అందరూ కలిసి. ఆ అబ్నార్మాలిటీ వాళ్ళకి 1 ఇయర్లోనే తెలుస్తుంది, వాళ్ళు ఇగ్నోర్ చేస్తుంటారు. కొన్నిసార్లు సరైన వాళ్ళని అడగరు, పీడియాట్రిషియన్ అడిగినా చెప్తారు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకముందు. ప్రతి జబ్బుకి ప్రతి జ్వరానికి పీడియాట్రిషన్ దగ్గర తీసుకెళ్తారు, ఇలా ఉంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, లేదంటే వాళ్ళు కూడా కొంత వరకు ట్రీట్ చేస్తారు మైల్డ్వి. అవన్నీ వదిలేస్తున్నారు. బాగా సివియర్ అయిన తర్వాత ఆ రోజే కొంతమంది అయితే అప్పటిదాకా 3 ఇయర్స్ నుంచి సోషలైజేషన్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు, ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. సడన్గా తీసుకొచ్చేసి ఇది పెద్ద ప్రాబ్లం అంటారు. 3 ఇయర్స్ నుంచి వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు పిల్లలు. నేనైతే స్టిగ్మా ఇప్పుడు ఉంది అంటే ఒప్పుకోలేను, ఎందుకంటే నేను చూసిన కేసెస్లో అసలు మైల్డెస్ట్ ఫామ్ వాళ్ళు కూడా వస్తున్నారు.
1: డాక్టర్ గారు, ఈరోజు మీరు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియో ద్వారా ఆటిజం సమస్యకి సంబంధించి మన శ్రోతలకి ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించే విధంగా మీరు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఎవరిలో అయినా పిల్లల్లో మీరు చెప్పిన లక్షణాలు ప్రాథమికంగా తల్లిదండ్రులు గుర్తిస్తే వెంటనే మీలాంటి సైకియాట్రిస్ట్ని ఎవరినైనా సందర్శించి సమస్యకి నిర్ధారణ కానివ్వండి, సమస్యకి చికిత్స కానివ్వండి తొందరగా ప్రారంభిస్తే దానికి ఉపశమనం చక్కగా ఉంటుంది. ఒక బాబు కానీ లేదా పాప కానీ నార్మల్గా వచ్చేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్తున్నారు మీరు. మీ సూచనలు సలహాలు గమనించి తల్లిదండ్రులు మన శ్రోతలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఇన్ని విషయాలు చెప్పినందుకు డాక్టర్ రాకేష్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే.
0: థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్.
2: ఇంతవరకు శ్రోతలు ఆరోగ్యామృతం శీర్షికన ఆటిజం సమస్య ఒక అవగాహన సైకియాట్రిస్ట్ డాక్టర్ రాకేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
5: చెప్పండి.
4: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
5: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
4: కానీ ఇది ఎలాగవుతుంది?
5: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
4: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
5: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి KYC అప్డేట్ చేసుకోవచ్చు.
4: అంతేనా?
5: అంతే.
4: అర్థమైంది.
5: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్

0: ఆఫీస్కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు నీ స్నేహం. ఈ చిత్రం కోసం ఉషా ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

స్వర్ణకమలం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఒక మంచి మాట విందాం. పచ్చని ప్రకృతి మనందరికీ హారతి. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని తరిమేద్దాం.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు శ్రోతలు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మిస్టర్ బచ్చన్ ఈ చిత్రం కోసం శ్రీరామచంద్ర సమీరా ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం మిక్కిజే మేయర్.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: చలో చిత్రం కోసం అండా కులకర్ణి సాగర్ ఆలపించిన గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం మహతీశ్వర సాగర్.

0: మధురం మధురం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: అన్నయ్య ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన వేటూరు గీతం, సంగీతం మణిశర్మ.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్

0: ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమలో తర్వాతి పాట అతిథి దేవో భవ. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం శేఖర్ చంద్ర.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పారడైజ్ ఈ చిత్రం కోసం జంగిరెడ్డి ప్రభ ఆలపించిన కాసర్లశ్యాం గీతం సంగీతం అనిరుద్ రవిచందర్.

శక్తి ఈ చిత్రం కోసం హేమచంద్ర సైంధవి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

మిర్చి ఈ చిత్రం కోసం విజయ్ ప్రకాష్ అనిత ఆలపించిన రామజోగయ్య శాస్త్రగీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పెద్ది ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం ఇయా రెహమాన్,

0: దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం కోసం అద్నాన్ సామి జో అన్న ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం రఘు కుంచే.
1: Since the day I met you, I breathe love, I feel love, I love you forever.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం కవిత్వంతో కాసేపు. శ్రీ దర్పశయనం శ్రీనివాసాచార్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్.
1: శ్రోతలకు నమస్కారం.
2: జన్మనిచ్చిన రైతుకు దక్కకుంటే మెతుకు, దండగ మన బతుకు ఓ బాటసారి. అవును, ఘనమైందే సాగరం, అయినా పంటకాల్వే మధురం, పైరుకొసగును ప్రాణనీరం ఓ బాటసారి. పొలాలకు దండం పెట్టు, రైతన్నకు హారతి పట్టు, గ్రామాలకు పట్టం కట్టు ఓ బాటసారి.
1: బాలల కోసం, భావి భారత సాహితీవేత్తల కోసం తాను విరచించిన బాటసారి పదాలను వినిపించిన ప్రముఖ కవి, విమర్శకులు, అనువాదకులు, అధ్యయనశీలి శ్రీ దర్భసేనం శ్రీనివాసాచార్య గారు ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోలో మనతో ఉన్నారు. కవిత్వం గురించి, ముఖ్యంగా సమకాలీన కవిత్వం గురించి, కవితా రూపాల గురించి, కవిత్వం యొక్క ప్రయోజనాల గురించి, ఇంకా కవిత్వానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాల గురించి, విశేషాల గురించి తన అభిప్రాయాలని శ్రోతలతో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మరి శ్రోతలందరి పక్షాన శ్రీ దర్భసేనం శ్రీనివాసాచార్య గారిని సాదరంగా ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. శ్రీనివాసాచార్య గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
1: ముందుగా శ్రీనివాసాచార్య గారు, మనం కవిత్వం గురించి మాట్లాడేటప్పటికీ కవిత్వానికి ఒక నిర్వచనం కావాలి అని అనుకునేటప్పటికీ కవిత్వాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నిర్వచించారు. కపి చెప్పేది కవిత్వం అని, విపి చెప్పేది విమర్శ అని ప్రముఖ కవి ఒక ఆయన అన్నారు. ఈ విషయంలో కవిత్వానికి మీరిచ్చేటువంటి నిర్వచనం ఏంటి?
3: కవిత్వాన్ని విభిన్నమైన కవులు, విమర్శకులు, సాహిత్యాభిమానులు రకరకాలుగా నిర్వచించారు. ఎవరైనా వాళ్ల వాళ్ల అనుభవం నుంచి, వాళ్ల దృక్కోణం నుంచి దాన్ని చెబుతూ వచ్చారు. ఇప్పటికీ ఇదే కవిత్వం అని చెప్పగలిగిన ఒకే ఒక నిర్వచనం అంటూ లేదు. నిజానికి ఎవరికి వాళ్లు చెప్పుకున్నదే. నాకు సంబంధించినంత వరకు కవిత్వం అనేది సాహిత్యంలో ఒకనొక భాగం. మిగతా పాయల కంటే కవిత్వపు పాయ ఎట్లా భిన్నమైంది, ఏది కవిత్వం ఏందంటే, ఒక సాంద్రతరమైన సాహిత్య రూపం కవిత్వం. రెండవ అంశం ఏందంటే, మనిషి ఉద్వేగాల్ని యథాతథంగా చెప్పగలిగినటువంటి ఒకనొక అభినివేశం కవిత్వంలో ఉంది. అంటే రెండు విషయాలు దీంట్లో, మనిషి ఉద్వేగాల్ని సాంద్రతర రూపంలో చెప్పగలిగింది కవిత్వం అనేది నాకు నేనుగా ఏర్పరచుకున్న నిర్వచనం, నా అభిప్రాయం కూడా.
1: సంక్షిప్తంగా చెప్పాలంటే సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ ప్రక్రియల్లో సాంద్రతరమైనటువంటి రూపం కవిత్వం. అట్లాగే కవి తన ఉద్వేగాలని, భావాలని యథాతథంగా ప్రజెంట్ చేయగా వచ్చేటువంటి రూపమే కవిత్వం. ఇక మరొక ప్రశ్న, ఆ కవిత్వం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని ప్రశ్న వేసుకునే ముందర, ఇది వేల సంవత్సరాల నుంచి, యుగాల నుంచి ఉన్నదని కొంతమంది చెప్తుంటే, పాశ్చాత్య సాహిత్యం వందల సంవత్సరాల నుంచి ఉంది, అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తమైందని మరొక వాదం చెప్తూ ఉంటే, రామాయణం ఆది కావ్యమని, నన్నయ్య

0: ఆది కవి అని, పాల్కురికి తొలి తెలుగు కవి అని, ఇట్లాంటి రకరకాలైనటువంటి విషయాలు మనకు చర్చలోకి వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీ అభిప్రాయంలో అసలు కవిత్వం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది?
1: నిజానికి మనిషి పుట్టుకతోనే కవిత్వం మొదలైంది
0: ఫైన్
1: చెప్పాలంటే, అది మౌఖిక రూపంలో ఉంది.
0: జానపద సాహిత్యం అంతా
1: అదే కదా, అంటే మౌఖిక రూపంలో ఉన్న కవిత్వం మొదటి నుంచి ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనిషి సంతోషంతోనే, దుఃఖంతోనే, రకరకాల భావోద్వేగాలతోనే కవిత్వం ముడిపడి ఉంది. ఇప్పుడు చిన్నపిల్లవాడిని తల్లి ఊరడించే పద్ధతి నుంచి, లాలించే పద్ధతి దగ్గర నుంచి మన కవిత్వం కనబడుతూ ఉంటుంది. మనుషులు పోయినప్పుడు దుఃఖించే పద్ధతిలో మనకు కనబడుతుంది కవిత్వం. అంటే మనిషి జీవితంలో మొదటి నుంచి ముడిపడి ఉన్నటువంటిది ఒకనొక కళారూపం కవిత్వం అని చెప్పుకోవచ్చు. రాను రాను దానికి ఒక లిఖిత రూపం ఏర్పడింది. తెలుగు కవిత్వానికి సంబంధించినంత వరకు మనకు 1000 ఏళ్ల చరిత్ర ఉందని మనం మాట్లాడుతున్నాం. అట్లాగే పాశ్చాత్య దేశాల్లో కూడా కొన్ని 100 ఏళ్ల కవిత్వం ఉంది. ఇది అనాదిగా ఉంది, ఇప్పుడదని కాదు. ఈ 1000 ఏళ్లుగా అది పరివృద్ధి చెందుతూ, రకరకాలుగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. ఎందుకు జరిగిందంటే, మానవ జీవితాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కళారూపం కనుక అది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చింది. నిన్న మొన్న కనిపెట్టింది కాదు. ఇది అభివృద్ధి ఉంటూ ఉండొచ్చు, కానీ దాని పునాది మాత్రం 1000 ఏళ్ల పునాది ఉంది. వెనక్కెళ్లి చూస్తే ఒక సారవంతమైనటువంటి చరిత్ర గల కళారూపం కవిత్వం అని చెప్పు.
0: బాగుంది. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి మరణించే వరకు వివిధ సమయాల్లో కవిత్వం అనేది వస్తూనే ఉంటుంది. ఇది ఆది నుంచి అనాది నుంచి ఉన్నటువంటి ప్రక్రియ అని చెప్తున్నారు. మౌఖిక రూపంగా ఫస్ట్ కవిత్వం ప్రారంభమైందని కూడా సూక్ష్మంగా మీరు ఒక విషయం తెలియజేశారు. మరి కవిత్వం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ప్రయోజనం ఏంటి, ఆశయం ఏంటి, ఒకసారి మీ మాటల్లో?
1: మనిషి అంటేనే అనుభవాల సంపుటి. ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఆ మనిషి అనుభవం ఏంటి, అతని జీవితంలో తను ఏర్పరచుకున్న అనుభవాలేంటి, సమాజంతో తనకున్న అనుభవాలేంటి అని మాట్లాడుకుంటే మనకు అనుభవాలు, అనుభూతులు మనిషి జీవితం అని చెప్తూ ఉంటుంది. ఈ మనిషి అనుభవాల్ని, అనుభూతుల్ని పట్టుకునేది కవిత్వం. కాబట్టి ఏంటంటే, ఏ మనిషి జీవితంలో ఉన్న ఏ అంశమైనా సరే అది కవిత్వ పరిధిలోకి వస్తూ ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకంగా ఇది మాత్రమే కవిత్వంలో ఒదుగుతుంది, ఇది ఒదగదని కాకుండా మనిషి జీవితపు సమస్తాన్ని కళారూపంగా ఒక భావోద్వేగాన్ని వెంటబెట్టుకుని చెప్పగలిగిన కళారూపంగా కవిత్వం వస్తూ వచ్చింది. జీవితం విస్తారమైన కొద్దీ కవిత్వం కూడా విస్తారమవుతూ వచ్చింది. జీవితం పలు విధాలుగా పరిణామం చెందుతున్న క్రమంలో కవిత్వం కూడా పరిణామం చెందుతూ వచ్చింది. అంటే జీవితానికి కవిత్వానికి ఒక అవినాభావ సంబంధం ఉందని మనం అర్థం చేసుకోవచ్చండి.
0: దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. అసలు వ్యక్తి జీవితానికి కవిత్వం ముడిపడి ఉంది అని మీరు అన్యాపక దేశంగా చెప్తున్నారు. అసలు ఎట్లా ముడిపడి ఉంది, అసలు వ్యక్తి జీవితం, కవిత్వం, ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ మన శ్రోతలకు మీరేం చెప్తారు? మరి
1: నిజానికి అసలు మానవ జీవితంలో అతి ముఖ్యమైన అంశం పంచుకోవడం అండి. పంచుకోవడం అనేటువంటి అంశాన్ని తీసేస్తే మానవ జీవితంలో పట్టి ఏమీ మిగలదు. అవి మాటల ద్వారా పంచుకుంటాం జనరల్ గా. అయితే మాటల ద్వారా కాకుండా వాటిని ఎక్కువ కాలం మరణయోగ్యంగా ఉంచేటట్టుగా అదే జీవితాన్ని జాగ్రత్త పరచగలిగేది కవిత్వం. అది బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా కూడా మనిషి ఏ రకమైనటువంటి అనుభవాలను పొందాడో వాటిని రికార్డు చేయడం కవిత్వం యొక్క పని. అంటే దాంట్లో రెండు పార్శ్వాలు, మనిషికి వెలుతురు ఉంది, చీకటి ఉంది. వెలుతురును చీకటిని రెండింటినీ రికార్డు చేయగలిగింది కవిత్వం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, ఆ సమ్మేళనం ఏదైతే ఉందో, జీవితంలో ఉన్నటువంటి ఆ సమ్మేళనం ఉందో, ఏ దశలో వెలుతురుంది, ఏ దశలో చీకటి ఉంది, అసలు వెలుతురు ఎందుకుంది, చీకటి ఎందుకుంది, వీటిలోకి అన్వేషణ చేస్తూ పోతుంటుంది. అంటే కవిత్వం అనేది ఒక కళాన్వేషణ. యథాతథంగా చెబుతున్నట్టుగా కవిత్వం కనిపించినప్పటికి కూడా దాని వెనకాల ఒక అన్వేషణ ఉంటుంది. ఎందుకు ఇలా ఉంది జీవితం అని చెప్పేది కూడా కవిత్వంలో భాగంగా అవుతూ ఉంటుంది. అంటే అది చదువుకునే సమయం నుంచి, ఉద్యోగం చేసే క్రమం నుంచి, కుటుంబం ఏర్పడ్డ క్రమంలోంచి వృద్ధాప్యం వచ్చే వరకు మనిషి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఈ మారుతున్న ఆలోచనలను వాటిని పట్టుకోవడం కూడా కవిత్వం యొక్క పని. అది పంచుకోవడం ద్వారా అవి మళ్లీ ఇంకొక మానవుడికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఇతని అనుభవం ఇట్లా ఉంది గనక ఆ కవిత్వాన్ని చదువుకున్న వాడికి దాని నుంచి కొంత జ్ఞానం అబ్బుతుంది, కొంత సారం ఒబ్బుతుంది. ఆ రకంగా మనుషులు కవిత్వం ద్వారా లాభపడతారు. మనిషి యొక్క జీవి ఉనికిని వెలిగింపజేసేది కవిత్వం. అట్లా రంగరించగలిగేటువంటి కళ కవిత్వం. అందుకనే మానవ అనుభవాన్ని దానికి ఒక సారాంశ రీత్యా పట్టుకుని చెప్పడం ద్వారా చదువుకున్న వాడికి

0: ఒక అనుభవం దక్కుతుంది, ఒక అనుభూతి కలుగుతుంది, ఒక ప్రయోజనం కలుగుతుంది. ఒక వ్యక్తి కలగడం అంటే మొత్తం సమాజానికి కలగడం, మొత్తం మీదనే సమాజం అనేది ఆరోగ్యకరంగా ముందుకు పోవడం కోసం మనకు ఏర్పడుతున్నటువంటి ఒక ఆలోచనాపూర్వకమైనటువంటి కళగా మన కవిత్వాన్ని తీసుకున్నాం.
1: అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి జాగ్రత్త పరిచేది అని పదం వాడారు మీరు, అట్లాగే జాగృత పరిచేది కూడా అని మీరు చెప్పిందని అర్థమవుతుంది. జరిగిన విషయాలని కవి క్రోడీకరించి నిక్షిప్తం చేస్తాడు, అవి చదువుకున్నటువంటి వ్యక్తి ఆ అనుభవాల ద్వారా కొంత జాగృతం అయ్యేటువంటి అవకాశం కూడా దీనిలో ఉంది. అంటే కవిత్వం యొక్క ప్రయోజనం ఇది. ఇక్కడ ఒక విషయం, ఏ కళారూపమైనా ముఖ్యంగా కవిత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కవిత్వం సాహిత్యం, సాహిత్యం అనేది సామాజిక ప్రయోజనం కోసం రాయాలి అని ఒక వాదం చెప్తుంటే కవి తన ఆనందం కోసమే రాసుకుంటాడు అనేది ఒక వాదం వినిపిస్తూ ఉంటుంది. మరి పాఠకులు చదివితేరే కదా కవి రాసిన దానికి ప్రయోజనం ఉండేది, పాఠకులు చదివారనుకున్నప్పుడే కవికి ఆనందం కూడా కలుగుతుంది. ఒక్కసారి ఈ విషయంలో,
0: అసలు సమాజానికి హితం చేసేదే సాహిత్యం. ఏదైతే సమాజానికి హితం చెయ్యదో అది సాహిత్యం అనడానికే వీల్లేదు. అయితే కవిత్వం అంటే సాహిత్యంలో భాగం. అంటే మళ్లీ తీసుకుంటే ఏంటి, కవిత్వం అనేది సమాజం యొక్క హితాన్ని కోరేది. ఏమిటి సమాజం హితం అంటే, సమాజంలో ఉన్న మనుషులు ఆనందంగా ఉండటం, సామరస్యంగా ఉండటం, దుఃఖాలు తగ్గించుకొని బ్రతకడం, ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతకడం, ఒక సహనంతో బ్రతకడం, ఇవన్నిటిని మనం సమాజ హితము అని అంటాం. ఈ సమాజ హితమైనటువంటి కవిత్వం కోసమే రాసేవాడే నిజమైనటువంటి కవి అని నేను అనుకుంటున్నాను. మనం రాస్తున్న ఒక వాక్యం ఉన్న ఘర్షణను తగ్గించేదిగా, ఉన్న వేదనను తగ్గించేదిగా, ఉన్న చీకటిని తొలగించేదిగా ఉండటమే కాకుండా ఎంతో కొంత ఆనందాన్ని కూడా మనం మనిషికి ఇవ్వగలిగినప్పుడే అది నిజమైనటువంటి కవిత్వం అవుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ క్రమంలో రెండు జరుగుతాయి ఏకకాలంలో. ఒకటి, సమాజం కోసం రాస్తున్న క్రమంలో సమాజంలో నేను కూడా ఒక మనిషినే కదా, కాబట్టి ఇది సమాజానికి ఆనందాన్ని అందజేస్తే క్రమంలో నేను కూడా ఆనందాన్ని పొందుతున్నాను అనుకోవడం అనేది అది అత్యుత్తమమైంది.
1: ఇది ఒక విన్-విన్ కాంపిటీషన్.
0: విన్-విన్ కాంపిటీషన్. దీంట్లో ఈ విన్-విన్ లో ఏమవుతుందంటే, మనము జీవిస్తున్నాము, ఒక కళాత్మకమైన అభివ్యక్తినిచ్చేటప్పుడు కళాకారుడిగా నేను గొప్ప తృప్తిని పొందుతాను, ఒక అనుభవాన్ని రికార్డ్ చేస్తున్నాను కదా అని ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందం అక్కడే ఆగిపోతే అది పరిసమాప్తం కాదు, అది సాహిత్య ప్రయోజనం కాదు పూర్తిగా. అది పాఠకుడికి దగ్గర చేరి మళ్లీ దాన్ని పాఠకుడు చదువుకున్నప్పుడు అతనికి కొంత సంస్కారాన్ను, కొంత ఆనందాన్ను, కొంత విజ్ఞానాన్ను, కొంత తెలివిడిను అందజేసినప్పుడు అది సాహిత్యం యొక్క పూర్తి ప్రయోజనం అవుతుంది. అంటే ఇద్దరూ ఆనందిస్తారు, ఇద్దరూ తృప్తిని పొందుతారు. అంటే కళాకారుడు ఎంత తృప్తిని పొందుతాడో బహుశా అంతకంటే ఎక్కువ స్థాయిలో కూడా రసహృదయుడు పొందుతాడు, పాఠకుడు పొందుతాడు. ఈ బట్వాడా అనేది చాలా ముఖ్యం. అప్పుడే సాహిత్యం వల్ల ప్రయోజనం ఉందని ఎవరైనా అనుకోవడానికి ఉంది. కేవలం నేను మాత్రమే ఆనందించాలనుకోవడం అనేది ఏందో అది సమాజహితమైంది కాదు. చాలా సందర్భాల్లో వ్యక్తులు తాము ఆనందించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది అవతల యొక్క విషాదానికి కూడా దారితీయచ్చు. దాన్ని మనం స్వార్థం అని కూడా అంటున్నాం. కేవలం స్వార్థం, ఆనందం స్వార్థపూరితమైంది అనుకోండి, అది సమాజానికి ఎప్పుడూ హితం కాదు. కళాకారుడి ఆనందము స్వార్థపూరితమైంది ఉండకూడదు. అది నా ఆనందమే కాకుండా నలుగురికి ఆనందం కోసం అనేటువంటి ఒకనొకటువంటి అంతర్దృష్టి అతనికి ఉన్నప్పుడు ఖచ్చితంగా తను తృప్తి పొందుతాడు, సమాజాన్ని తృప్తి పొందేలాగా చేస్తాడని నా అభిప్రాయం.
1: ఈ విషయం గురించి మళ్లీ సుదీర్ఘంగా చర్చిద్దాం. మనం చర్చించే ముందుగా, అసలు వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి సమాజంలో కవిత్వం అనేది ఉన్నది అని అనుకుంటున్నాం మనం, ఈ కవిత్వం తన రూపాలని కాలానుగుణంగా మార్చుకుంటూ వస్తుందా? అంటే మనం ఎప్పుడో శ్లోకాల నుంచి స్టార్ట్ అయినటువంటి కవిత్వం ఇప్పుడు నానీలని, నానో కవితలని, మినీ కవితలని అంటున్నాం. ఇప్పటి వరకు కూడా సమకాలీన సాహిత్యం మార్చుకుంటూ వచ్చిన రూపాల గురించి మీరు తెలియజేస్తూ ఒకసారి ఈ వచన కవిత్వం వైపుగా మీరు ఎక్కువగా కృషి చేస్తున్నారు కాబట్టి దీని గురించి కొంచెం సుదీర్ఘంగా మన శ్రోతలకు తెలియజేస్తే బాగుంటుంది.
0: తెలుగు కవిత్వం 1000 క్రితం ప్రారంభమైనప్పుడు అనువాదాలతో మొదలైంది. సంస్కృతంలోంచి తెలుగులోకి అనువాదంతోనే మొదలైంది తప్ప ఒరిజినల్ రూపంతో మొదలు కాలేదు. అవి పద్య రూపంలో వచ్చాయి. పద్యం అంటే ఒక కళాచట్రం, దానికి కొన్ని నియమాలున్నాయి. ఛందస్సు, యతులు, ప్రాసలు, ఇవన్నీ అలంకారాలు, ఇవన్నీ రకరకాలు కూడుకొని ఒక గణ నియమాలతోని ఒక చట్రంలో ఉంది పద్యం. అది దాదాపు 1000 ఏళ్ళు

0: ఏళ్ళు దాని చరిత్ర సాగింది. క్రమంగా సమాజం అభివృద్ధి చెందుతున్నా కొద్దీ, సమాజంలో అక్షరాస్యత పెరుగుతున్నా కొద్దీ, సమాజం మొత్తానికి మొత్తంలో కళాభిరుచి పెరుగుతున్నా కొద్దీ కళారూపాల్లో కూడా మార్పులు వచ్చేశాయి. మనకు 20వ శతాబ్దం ప్రారంభం దగ్గరికి వచ్చేసరికి ఈ పద్య రూపం కంటే కూడా ఇంకా సరళమైనటువంటి రూపం ఉందా అనేటువంటి ఒక అన్వేషణ మొదలైంది. ఎందుకంటే జనబాహుల్యానికి దగ్గర కావడం కోసం. అప్పుడు కూడా అమాంతంగా ఛందస్సు పోలేదు. అనేక నియమాలున్న ఛందస్సులోంచి తక్కువ నియమాలున్నటువంటి మాత్రా ఛందస్సులోకి వచ్చింది. మాకు గురజాడపారావు గారి రచనలన్నీ కూడా మనకు మాత్రా ఛందస్సుల పట కనబడుతూ ఉంటాయి.
1: ముత్యాల సరాలు
0: అన్ని కూడా అవి సరళమైపోయినాయి. గణాల నుంచి మాత్రల దగ్గరకు వచ్చింది.
1: అంటే నడక ఒక లయబద్ధమైనటువంటి కవిత్వం అప్పటికీ కొనసాగుతూ వచ్చింది, ఇప్పటికీ సాగుతూ ఉంది.
0: లయ అనేది ఒక కేంద్ర అంశం కవిత్వానికి. రూపం మారుతూ ఉండొచ్చు గాని లయ లేనిది ఏదీ లేదు. లయ లేకుండా కవిత్వం లేదనేది నా స్పష్టమైనటువంటి అవగాహన, నా అనుభవం కూడా. అయితే ఆ లయని ఎట్లా సాధించడం అనే దాని మీద మార్గాలు అనేక అన్వేషించారు. మాత్రా ఛందస్సు నుంచి మళ్లీ కవిత్వం వచ్చినాక కొంతకాలానికి ఈ మాత్రల యొక్క నియమితి మాత్రం ఎందుకు, మనము ఫ్రీగా మనము ముక్త ఛందస్సు ఎందుకు రాయలేము? దానివల్ల ఏంటంటే రాసేవాళ్లు బహుళ సంఖ్యలో రాయొచ్చు, మన భావాల్ని కూడా ఏ నియతి లేకుండా, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఏ నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు కదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే వచన కవిత్వం అంటూ వచ్చింది. ఈ వచన కవిత్వంలో కూడా మాత్రలు లేవు, గణాలు లేవు, ఛందస్సు లేదు, మన భావాల్ని. అయితే ఇక్కడ ఏంటంటే, కానీ అది కవిత్వం అయితీరాలి, అక్కడ ఉంది సమస్య. ఎంత అసలు ఇవన్నీ లేకుండా, గణాలు, యతులు, ప్రాసలు ఇవన్నీ లేకుండా మామూలు మాటలతో కవిత్వం చేయడం ఎట్లా అనేది వచన కవిత్వంలో ప్రధానమైనటువంటి సమస్య. అది క్రితం దాదాపుగా మనం మాట్లాడుకున్నట్టయితే దాదాపు 70-80 ఏళ్లుగా అనేక రకాలుగా పరిణామం చెందుతూ వచ్చింది. తొలి దశలో వచన కవిత్వంలో పట గణాలు యతులు లేకపోయినప్పటికీ కూడా సంస్కృత పద భూయిష్టంగా ఉంది. మహాప్రస్థానంలోని చాలా కవితల్లో సంస్కృత పదాలు చాలా విస్తారంగా కనబడతాయి.
1: రూపాలతో పాటు భాషలో కూడా సరళీకరణ వచ్చింది.
0: రావడానికి చాలా సమయం పట్టింది. మహాప్రస్థానం లాంటి పుస్తకం ఎంత ప్రఖ్యాతిగాంచినా దాంట్లో సంస్కృత పదాలు చాలా కనబడుతుంటాయి మనకు. ఎవుని మైషపు లోహ గంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయి, నరకలోపకు జాగిలమ్ములు గొలుసు త్రంచుకు ఉరికి పడ్డాయి. ఇలా ఈ మాటల్లో పట మనకెక్కువగా ఆ సంస్కృత పదాలు మనకు కనపడతాయి. క్రమంగా ఆ దశ నుంచి వచ్చి భాషలో కూడా ప్రజాస్వామీకరణ జరిగి తెలుగు పదాలు ఎక్కువగా ఉండేవిగా మామూలు ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి ఎక్కువ తీసుకురావడంతో వచన కవిత్వం వాటి రూపంలోనే కాకుండా భాషలో కూడా సరళీకరించబడి ఇవాళ మనం మాట్లాడుకున్నట్లు వచన కవిత్వపు దశలోకి మనం చేరు. ఒకసారి వచన కవిత్వం వచ్చినాక కూడా మళ్లీ దానిలో కూడా రకరకాల రూపాలు వచ్చాయి. ఎక్కువగా నిడివితో వచ్చాయి,
1: దీర్ఘ కవితలు
0: వచ్చాయి మనకు. అంటే 1000 పాదాలతోని, 2000 పాదాలతోని, 1500 పాదాలతోని, 500 పాదాలతోని ఒక వస్తువును సుదీర్ఘంగా చర్చించగలిగింది దీర్ఘ కవిత.
1: మన ఖండకావ్యాలు కూడా వచ్చినట్టు
0: ఖండకావ్యాలు పద్య రూపంలో వచ్చాయి. జాషువా రాసినటువంటి ఖండకావ్యాలన్నీ పద్య రూపంలో వచ్చాయి. ఆధునిక వచన కవిత్వంలో వచ్చిన వాటిని మనం దీర్ఘకావ్యాలు అని అనుకుంటున్నాం. ఈ దీర్ఘకావ్యాల్ని మనకు శివారెడ్డి, తర్వాత నగ్నముని, తర్వాత ఎన్ గోపి ఇలాంటి వాళ్ళందరూ, కవులందరూ కూడా దీర్ఘకావ్యాలను మనకు రాసిన వాళ్లే. అట్లాగే నారాయణరెడ్డి గారి విశ్వంభర దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అట్లా రూపం వచనమైనప్పటికీ కూడా నిడివిలోపట ఉన్న దాంతో మనం మార్పులు తీసుకోవడం జరిగింది. అట్లాగే జపాన్ సంస్కృతిలో ఉన్నటువంటి రూపమైన హైకూను తీసుకొచ్చుకొని మళ్లీ తెలుగు రూపంగా చేసుకుని హైకూలు రాసిన వాళ్లున్నారు. అతి తక్కువ పాదాలతోని నాణీల రూపంతో కవిత్వం రాస్తున్న వాళ్ళున్నారు. మరొక ప్రత్యేకమైన రూపంతో రెక్కలు రాస్తున్న వాళ్లున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ల వాళ్ల యొక్క భావాన్ని బట్వాడా చేయడం కోసం వాళ్లకు రూపాన్ని ఎంచుకుని ఆ రూపం ద్వారా కవిత్వం చెప్పడం అనేది మొదలైంది. ఈ ప్రయోగశీలత ఏదైతే ఉందోనండి, అది మొత్తం కవిత్వ ప్రయాణంలో ప్రతి అడుగడుగున ఉంది. ప్రయోగం చెయ్యని ప్రధానమైన కవి లేడండి. ఏ ప్రధానమైన కవిని తీసుకోండి, అతనిలో ప్రధానంగా ప్రయోగశీలత కనబడుతూ ఉంటుంది. కాబట్టి కాలం గడుస్తున్నా కొద్దీ కవిత్వ రూపం మారుతూ వచ్చింది. ఆ రూపం అనేది వస్తువులో మారింది, భాషలో కూడా మారింది. ఇవాళ వచన కవిత్వంలో కూడా రకరకాల పేర్లతో మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా దేనిలోనూ కూడా ఛందస్సు లేదు, దేనిలోనూ కూడా ఒక నియతి లేదు, స్వేచ్ఛగా మాట్లాడుకో

0: చెప్పడానికి అవకాశం వచన కవిత్వం ఇచ్చింది.
1: కవి స్వతహాగా సృజనకారుడు కాబట్టి క్రియేటివిటీ రూపాల్లో, భాషలో, వీటిల్లో కూడా తీసుకొస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఇందాకటి విషయానికి వద్దాం. సమాజం, కవి, వీటి గురించి మనం ఈ చరిత్ర చూసినప్పుడు రకరకాలైన రూపాలు ఎట్లయితే సంతరించుకున్నాయో, రకరకాలైనటువంటి భావజాలాలు, రకరకాలైనటువంటి వాదాలు, ప్రభావాలు కూడా కవిత్వం మీద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కవి తనకు ఉండేటువంటి భావజాలం, తనకు ఉండేటువంటి నేపథ్యం, వీటన్నిటి దృష్ట్యా ఒకవైపు నిలబడాలా, లేకపోతే తను తటస్థంగా ఉంటూ సమస్యని హైలైట్ చేయాలా, లేకపోతే సమస్యకి అనుగుణంగా పాఠకుణ్ణి ఎంపవర్ చేయాలా, అంటే స్వావలంబన దిశగా పాఠకుణ్ణి తీసుకెళ్లాలా, ఒకసారి మీ ఉద్దేశం ఏంటి?
0: కవి అనేవాడు కాని మనిషి అనేవాడు కాని పూర్తిగా స్వతంత్రుడు కాదు. ఒక సమాజం నుంచి వచ్చిన వాడే, సమాజం నిర్మిస్తే వచ్చిన వాడే, సమాజం ఎంతో అందిస్తేనే ఒక మనిషి తయారవుతాడు. కాబట్టి మనిషికి బాధ్యత ఉన్నట్టే కవికి కూడా బాధ్యత ఉంటుంది. బాధ్యత లేని వాడు ఎప్పుడూ సృజనకారుడు కాడని నేను అనుకుంటాను. అయితే సమాజం మారుతున్న క్రమంలో అనేక ఘర్షణలున్నాయి, బాధలున్నాయి, సమస్యలున్నాయి, పోరాటాలున్నాయి. వీటన్నిటినీ మనిషి పట్టించుకున్నట్టే కవి పట్టించుకుంటాడు. కవి పట్టించుకున్నప్పుడు తనకున్న తాత్వికతతోని వాటిని విశ్లేషించుకుంటాడు. ఈ బాధ దేనివల్ల వచ్చింది, ఈ సంతోషం దేనివల్ల ఉందని ఒక తాత్వికమైన అన్వేషణ చేసుకుంటాడు. దీనికోసమని అంతకుముందే తాత్వికులు చెప్పిన ప్రభావం అతని మీద ఉండొచ్చు. కొంతమంది మీద అరవిందుని ప్రభావం ఉండొచ్చు, కొంతమంది మీద జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం ఉండొచ్చు, కొంతమంది మార్క్స్ ప్రభావం ఉండొచ్చు. రకరకాలైనటువంటి తాత్వికుల యొక్క ప్రభావం వల్ల, తను ఏర్పరచుకున్నటువంటి సొంత జ్ఞానం వల్ల కవి సమాజాన్ని విశ్లేషిస్తూ పోతాడు. విశ్లేషించే క్రమంలో అంతకుముందు పట్టించుకునే సమస్యలు పట్టించుకుంటాడు. పట్టించుకునేటప్పుడు ఏది తాను చెప్పదలుచుకున్నాడో దాన్ని సరిగా చెప్పగలిగిన వాడే నిజమైన స్వేచ్ఛాశీలి. ఎటూ చెప్పకుండా తటస్థంగా ఉన్న వాళ్ళు ఎవరు గాని సమాజానికి ఎప్పుడూ నిజమైన మేలు చేయలేదు. అభిప్రాయాలు మారతాయి, అభిప్రాయ భేదాలుంటాయి, అభిప్రాయ భేదాలకు సిద్ధపడతాడు కవి, కాని వేరే అభిప్రాయాల్ని గౌరవిస్తాడు. కాని మానవ సమాజాన్ని కించపరిచేది, మనిషిని అగౌరవపరిచే ప్రతి దాన్ని తీవ్రంగా ఖండించగలిగిన వాడే కవి. అటువంటి విషయాల్లో కూడా తటస్థంగా ఉన్నాడనుకోండి, అతను సమాజానికి ఏ రకంగా మేలు చేయగలుగుతాడు? కాబట్టి వస్తున్నటువంటి రకరకాల ధోరణులు ఏవైతే ఉన్నాయో, వాదాలు ఏవైతున్నాయో, అవి మనుషుల యొక్క నిజమైన అవసరాల నుంచి వచ్చినాయే. ఆ అవసరాల్ని మనం గుర్తించినప్పుడు మాత్రమే ఆ ఉద్యమాల్ని, ఆ ధోరణిని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి కవి ఎప్పటికప్పుడు కూడా ఉదారంగా వాటిని గురించి ఆలోచించి ఉన్నప్పుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు తప్ప, ఇదే నా విధానము, ఇంతకుమించి విధానం లేదు అనేటువంటి ఒకనొక నియమాలు పెట్టుకున్నట్టయితే ఇన్ని రకాలైనటువంటి స్వేచ్ఛా వాయువుల్ని తను అర్థం చేసుకోలేడు, చెప్పలేడు. కనుక మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, కవి ఎప్పుడూ తటస్థంగా ఉండడానికి వీల్లేదు. ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక పక్షం వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పక్షం ఒకటే, మనిషి పక్షాన ఉంటామా, మనుషుల కాని వాళ్ల పక్షాన ఉంటామా?
1: అంటే మనిషి పక్షాన ఉన్నప్పటికీ కూడా సమస్యని ఎత్తి చూపించడం కొంతమంది చేస్తున్నారు. ఆ మనిషిని ఆ సమస్యకి కార్యోన్ముఖుణ్ణి, స్వావలంబన దిశగా, సాధికారత దిశగా తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో స్త్రీవాదాన్ని మనం ఒక అంశంగా తీసుకుంటే, స్త్రీని నువ్వు ఒక శక్తి స్వరూపిణివి, నీలో అన్ని శక్తులు ఉన్నాయని చెప్తూ తనని ఎంపవర్మెంట్ దిశగా తీసుకెళ్లే కవిత్వం కూడా వస్తుంది. ఇది బాగుంటుందా, లేకపోతే సమస్యలు ఇవన్నీ ఉన్నాయి నీకు అని అంత మటుకు చూపించడం బాగుంటుందా?
0: కవిత్వం ప్రధానంగా మనుషుల్ని ఆలోచింపజేస్తుంది. మనుషుల్ని ఆలోచింపజేయడం ద్వారా ఒక మార్పును తీసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా రాజకీయ కార్యాచరణ ప్రత్యక్షమవుతే కళారూపమైనటువంటి ఆచరణ అనేది పరోక్షమైంది. కళారూపమైంది ఏదైనా కూడా పరోక్షమైంది. అయితే అది చేసే పని ఆలోచింపజేయగలుగుతుంది. ఉదాహరణ స్త్రీల విషయం కావచ్చు, దళితుల విషయం కావచ్చు, మరొకరి విషయమైనప్పటికీ కూడా వాళ్ల సమస్యలు ఇన్ని రకాలుగా ఉన్నాయని యథాతథంగా పరిస్థితిని చెప్పగలగడం అనేది ప్రధానమైంది. అది అవతల వాళ్ళు ఆలోచన కలగజేస్తుంది. ఏమి చెబుతాడు కవి అనేది అతనికున్న శక్తికి సంబంధించింది. కొందరు ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పగలిగిన కవులు మాత్రమే ఉండొచ్చు. బహుశా వాళ్ళు అంతకుమించి దూరం పోలేనప్పుడు అది అశక్తతే కాని అది బలహీనత కాదు. కొందరు అంతకు మించి ఆలోచించి అసలు స్త్రీలు ఎట్లా పురోగమిస్తే బాగుంటుంది, ఏ ఆచరణ చేస్తే బాగుంటుంది అని ఆలోచించగలిగినటువంటి కవులు ఇంకొక అడుగు ముందుకేసి అది కూడా చెప్పగలిగినట్టయితే కూడా ఎంతో మందిని మోటివేట్ చేసిన వాళ్ళై వాళ్లు ముందుకు పోయేలాగా కవిత్వం చోదక శక్తి అవుతుంది ఒక రకంగా. కాబట్టి ఒక సమస్యని గాని, ఒక అనుభవాన్ని గాని, ఒక అనుభూతికి గాని యథాతథంగా చెప్పడం కూడా కవిత్వమే.

0: అయితే దాన్ని దాటి వెళ్లి మనిషి ఇంకా ఎట్లా ముందుకు పోవచ్చు అని చెప్పగలిగిన కవిత్వం ఇంకా అంతకంటే ఉజ్వలమైందని, ఇంకా సమాజానికి హితమైందని, దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను.
1: బాగుంది, చక్కటి అభిప్రాయం చెప్పారు. ఇక మరొక విషయం, ఇందాక ఒక సాంద్రత కలిగినటువంటి కవిత్వం గురించి కొంత మాట్లాడుతూ వస్తున్నాం. అయితే కవిత్వం చదివినప్పుడు ఇవాళ వచ్చినటువంటి భాష, ఇవాళ సమాజంలో ఉన్నటువంటి భాష, ఈ ప్రయోగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కవితను చదివినప్పుడు కవిత్వం హాయిగా మనం చదవగలుగుతున్నాం, కానీ కొన్ని కొన్నిసార్లు కవి ఏనే పద్యంతో రాశాడు అన్నటువంటి విషయాన్ని మనం ఒక 10 సార్లు చదివినప్పటికీ కూడా ఆ నేపథ్యం ఏంటనేది అర్థం కావట్లేదు. అంటే పాఠకుడికి ఉండాల్సినటువంటి ముడిసరుకు ఏదైనా మీరు సలహా ఇస్తారా?
0: నిజానికి కవి ఒక కవిత్వాన్ని రూపొందించేటప్పుడు, తన అభిప్రాయాల్ని ప్రకటించేటప్పుడు ఆ భావ ప్రసరణ సరళంగా సాగిందా చూసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకు కవిత్వం రాస్తున్నాము? పంచుకోవడానికన్నది మనం గనక అవగాహన మన మనసులో ఉన్నట్టయితే, పంచుకోవడానికి వీలైనటువంటి ఒక ప్రసార పద్ధతిని మనం మన కవిత్వంలో చూపించాలి. అంటే ఎంతో కొంత పాఠకుడికి మనం దాంట్లో కొన్ని క్లూస్ అందజేయాలి. అతనికి చదువుకోవడానికి వీలైనటువంటి కొంత మార్గాన్ని మన కవిత్వంలో కూడా చెప్పగలగాలి. ఉదాహరణకు నేను ఏదో ఒక రాష్ట్రంలో కూడా ఏదో ఒక మనిషి యొక్క బాధను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించినటువంటి ఒక క్లూను మనము కవిత్వంలో ఇచ్చి తీరకపోతే అది ఎక్కడ జరిగింది, దాని స్థలమేంటి, దాని కాలమేంటి అనేది పాఠకుడికి అర్థం కాదు. ఈ బాధ్యత కవిదే. కాబట్టి ఒక మార్గాన్ని ఏర్పరచాలి. ఒకసారి మార్గాన్ని ఏర్పరిచి కవి తన కవిత్వాన్ని ఇచ్చిన తర్వాత పాఠకుడు దాన్ని చదివేటప్పుడు ఇది నా అవసరము, ఇది నేను దీన్ని అన్వేషించుకోవాలి అనేటువంటి ఒక తపనతో దాన్ని చదివినప్పుడు అప్పుడు అది అందుతుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఒక భాషా పరికరాలు మనకు లేకుండా, ఉదాహరణకు ఏమాత్రం భాషతో అంతగా సంబంధం లేని పాఠకుడు ఉంటే కవిత్వం అర్థం కావడం అంత సులభమైన పద్ధతి కాదు. కవిత్వం మీద ప్రేమ కలిగితే కొంత భాషను మనం పెంచుకోవడం దాని మీద. అట్లాగే కవిత్వాన్ని ఒకసారి కాదు 10 సార్లు చదువుకోవడం ద్వారా ఒక్కొక్కసారి అర్థమవుతుంది అనుకుంటే 10 సార్లు చదువుకోవాలి. ఉదాహరణకు చిన్నప్పుడు మనం పద్యాలు వల్ల వేసేవాళ్ళం, ఒకసారి ఎందుకు వస్తుంది? అది మరి నాకు రావాలి కదా అనే తపనతోనే కదా విద్యార్థి 10 సార్లు వల్ల వేస్తాడు. టీచర్ 10 సార్లు ఎందుకు చెప్తాడు? పిల్లవాడు నేర్చుకోవాలని కదా 10 సార్లు చెప్పేది. ఇది ఎక్కడ దీనికి మూలం? తపన. అట్లా పాఠకుడికి కూడా ఒక తపన ఉన్నట్టయితే 1 కి 10 సార్లు చదువుకోవడం ద్వారా కవి ఏమనుకుంటున్నాడు, అతని భావం ఏమిటి, ఈ మాట వెనకాల అతని హృదయం ఏమిటి అని ఒక అన్వేషణ కూడా పాఠకుడు కూడా చేయగలిగినప్పుడు మాత్రమే పాఠకుడికి కవికి మధ్యన ఒక సామరస్య సంబంధం ఏర్పడుతుంది. కవిత్వ ప్రయోజనం అప్పుడు బాగా నెరవేరుతుందండి.
1: బాగుంది శ్రీనివాసాచార్య గారు, మీరు కవిత్వం రాస్తూనే, విమర్శ రాస్తూనే, అనువాదాలు చేస్తూనే అనంతమైనటువంటి అధ్యయనం చేస్తూ ఉంటారు. వివిధ భాషలకు సంబంధించిన గ్రంథాలను కానివ్వండి, నోబెల్ లారియట్స్ కి సంబంధించినటువంటి రచనలు కానివ్వండి, దాంతో పాటుగా జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీతలతో మీరు కొంతమందిని కలిసి వాళ్లతో మాట్లాడి వాళ్ల అనుభవాలని, వాళ్ల అనుభూతులని మీరు పంచుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంతో ఒక్క విషయం అడగాలనిపిస్తుంది, ఒక మంచి కవితకి ఒక మామూలు కవితకి ఉన్నటువంటి తేడా ఏంటి అసలు?
0: నిజానికి మీరు ఏదైతే మాట్లాడారో, నేను చాలా మందితో సంపర్కమయ్యాను, చాలా మందిని చదివాను అని అడగడం అధ్యయనం అనే విషయం ఇక్కడ వస్తుంది. సో అధ్యయనం అనేది చాలా ముఖ్యమైనది. ఎంత అధ్యయనం చేస్తే అంతగా జీవితం ఒకటి అర్థమవుతుంది, రెండవది భాషకు సంబంధించిన రహస్యం అర్థమవుతుంది. ఈ రెండు అర్థం కాకుండా కవిత్వం రాయడం చాలా కష్టం. మీరనేది మంచి కవిత అనేది నిజానికి అందరి దృష్టిలో మంచి కవిత అని చెప్పడం ఏదైనా కష్టమే. అభిరుచులు మారతాయి. ఒక పాఠకుడికి అద్భుతమైన కవిత మరొక పాఠకుడి దగ్గరకు వచ్చే ఒక మామూలు కవిత అవుతుంది. కానీ స్థూలంగా ఒక పరిణితి చెందిన కవిత అంటే దాంట్లో రెండు విషయాలుంటాయి. దాంట్లో చెప్పిన వస్తువు ఎట్లా ఉంది, అది ఎంచుకున్న రూపం ఎట్లా ఉంది. ఈ రెండు యొక్క సరి అయిన సమ్మేళనంతోనే కవిత్వం వస్తుంది తప్ప కేవలం గొప్ప వస్తువుతోనో, కేవలం గొప్ప భాషతోనో ఏది గొప్ప కవిత కాదు. వస్తువు పట్ల చాలా స్పష్టత ఉన్నటువంటి కవి ఆ స్పష్టతను తన కవిత్వంలో కూడా రంగనించగలుగుతాడు. జీవితం పట్ల స్పష్టత లేని కవి కవిత్వంలో వస్తువు పట్ల కూడా స్పష్టత ఉండలేడు. కాబట్టి ఏది గొప్ప కవిత అవుతుందంటే ఏ కవి అయితే జీవితాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని దాని మూలాల్ని తెలుసుకుని దాన్ని అంతే స్పష్టతతోని అరమరికలు లేకుండా దాన్ని కవిత్వం యొక్క మార్గంలో పట తనదైన ఒక స్పష్టమైన ప్రయోగ రూపంతోని నలుగురు మళ్లీ మళ్లీ చదువుకునే మరణయోగ్యమైనటువంటి రూపంలోకి చెప్పగలుగుతాడు, సారభూతంగా అది మంచి కవిత అవుతుంది, అది ఉత్తమ కవిత అవుతుందని మనం చెప్పొచ్చు.

0: అది మనం చదువుకుంటున్న కొద్దీ జీవితం ఎక్కువ అర్థమవుతుంటుంది. అది చదువుకుంటున్న కొద్దీ భాష పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. అనేక రకమైన సాధ్యాలని అది చెబుతుంది, పాసిబిలిటీస్ అంటాం మనం. అంత ముందు లేని పాసిబిలిటీని అది ప్రవేశపెడుతుంది. మంచి కవిత అనేది
1: విభిన్న కోణాలని
0: ఆవిష్కరిస్తుంది.
1: అంటే చలంగూడ ఒక దగ్గర అంటారు, అంటే ఏ స్థాయిలో చదివేటువంటి పాఠకుడు ఆ స్థాయిలో ఆ కవిత్వం తనకి అర్థమైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి చదివినప్పుడు ఒక పిల్లాడు చదివితే ఒక రకంగా అర్థమవుతుంది, ఒక యువకుడు చదివితే ఒక రకంగా అర్థమవుతుంది, ఒక పరిణతి చెందినటువంటి వ్యక్తి చదివితే ఒక రకంగా అర్థమవుతుంది, అట్లాంటి అనుభూతినిచ్చేదే అచ్చమైన కవిత్వం అని అంటాడు. మరి ఒక దగ్గర ఇంకొక ప్రశ్న ఈ సందర్భంగా మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. ఇటీవల సామాజిక మాధ్యమాలు విపరీతంగా వస్తున్నటువంటి రోజుల్లో కవిత్వం పుంఖాను పుంఖాలుగా వస్తోంది, మరి ఈ విషయంలో పాఠకుడు కానివ్వండి రచయిత కానివ్వండి తీసుకునేటువంటి జాగ్రత్త మీరేమైనా సంక్షిప్తంగా?
0: సోషల్ మీడియాలో ఇవాళ చాలా కవిత్వం పబ్లిష్ అవుతూ ఉన్నది. అది అంతకుముందు అవకాశం దక్కని అనేక రకమైనటువంటి వ్యక్తులకు, ఔత్సాహికులకు ఒక మంచి మార్గం అయింది. వాళ్లు ఎదురు చూడాల్సిన పని లేదు,
1: ఒక ప్లాట్ఫామ్ దొరికింది.
0: వాళ్లు రాసుకున్న దాన్ని అప్పటికప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు, నలుగురితో పంచుకోవచ్చు. భావ వినిమయం చాలా తొందరగా అవుతున్నది. ఇవాళ నిజానికి ఒక పత్రికకు పంపిస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి ప్రింట్ చేసేసరికి కాలం ఎంత సమయం తీసుకుంటుంది, అవుతుందా అవదా, పరిమితమైన పత్రికలు, పరిమితమైన స్థలము, వీటన్నిటి నేపథ్యంలో ఈ సోషల్ మీడియా అనేది ఔత్సాహికులకు చాలా మందికి గొప్ప ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్నిస్తుందనడంలో ఏమీ సందేహం లేదు. కళ ఎంత ముఖ్యమో కళావ్యాప్తి కూడా అంతే ముఖ్యం. కళావ్యాప్తి ఎంత జరిగితే సమాజానికి అంత మంచిది. అందుకనే కళ ఎట్లా విస్తరించడానికి కూడా ఈ సోషల్ మీడియా పనికొస్తుంది. దీంట్లో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఎవరైనా కవిత్వాన్ని పబ్లిష్ చేసేటప్పుడు అది కవిత్వం అవునా కాదా, తను శ్రద్ధ పెట్టి రాసుకున్నాడా లేదా, దాంట్లో తను అనుకున్నటువంటి వస్తువు చక్కగా ఒదిగిందా లేదా, అసలు ఎంతో మంది రాసిన లాగానే తను రాశాడా, ఎంతో మంది చెప్పిన విషయమే తను చెప్పాడా, తను ప్రత్యేకంగా ఏమన్నా చెప్పదలుచుకున్నాడా, ఇంత వివేచన గనక చేసుకుని కవి రాసి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తే అతనికి ప్రయోజనము, ఇంకొకరికి. అట్లా కాకుండా కేవలము ఒక 10-15 పంక్తులు రాసి పడేస్తే అది కవిత అవుతుంది, అప్పటికప్పుడు పబ్లిష్ చేసుకోవడం వల్ల దానివల్ల కళకు కూడా న్యాయం చేసిన వాళ్ళం కాము. ఎప్పుడు గాని కళ పట్ల గౌరవం కలగాలి. కళాకారుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తను చేసే ప్రతి పని ద్వారా కళకు గౌరవం పెరగాలి తప్ప.
1: ఈ గౌరవం అనే మాట వచ్చేటప్పటికి ఒక విషయం గుర్తుకొస్తుంది, కవి వ్యక్తిగతంగా, కవి తన కవిత్వం, ఈ రెండు ప్రత్యేక పార్శ్వాలు, వేరువేరు పార్శ్వాలు అని కొంతమంది చెప్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కవి ఒక నిబద్ధత కలిగినటువంటి కవిత్వం రాసేటప్పుడు కవిత్వం అందంగా ఉంటుంది, కవి యొక్క క్రమశిక్షణ కూడా అంతే సమంగా ఆదరించబడాలి అనేటువంటి వాదన ఒకవైపు ఉంటే, కవిత్వం వేరుగా చూడాలి, కవి యొక్క వ్యక్తిత్వాన్ని వేరుగా చూడాలి అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది.
0: కవి కూడా మనిషే, కవి ప్రత్యేకమైన జీవి కాదు. మనిషికి ఉండే ప్రతి బాధ్యత కవికి ఉంటుంది. సమాజంలోని మంచి చెడులను చెబుతున్నాను అని చెప్పే కవి తనకు సంబంధించిన మంచి చెడుల పట్ల కూడా ఒక జాగరూకత ఉండాలని నేను అనుకుంటాను. గొప్ప వ్యక్తిత్వం లేనివాడు గొప్ప కవిత్వం రాస్తాడని నేను ఎప్పుడు అనుకోను. తన ఆచరణ ద్వారా, తన జీవిత విధానం ద్వారా, తను నమ్ముకున్నటువంటి పద్ధతుల ద్వారా సమాజానికి ఇట్లా ఒక మనిషి సంస్కారవంతంగా జీవించడానికి అవకాశం ఉందని రుజువు చేసే బాధ్యత కూడా కవికి, కళాకారుడికి ఉందని నేను అనుకుంటాను. అప్పుడే ఆ కళకు ప్రయోజనం ఉంటుంది. తను చూపగలుగుతున్నాడు ఇది సాధ్యము అని, ఇట్లా బ్రతకడం సాధ్యమనేది మాటల ద్వారా కాకుండా ఆచరణ ద్వారా కూడా అతను చెప్పగలిగినప్పుడు బహుశా దాని ప్రభావం ఎన్నో రెట్లుండి సమాజానికి అతను ఎక్కువ ఉపయోగపడతాడు. అట్ల కాకుండా నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, నేను గొప్పగా రాస్తాననుకునేటువంటి దాంతో నాకేకీభావం లేనేలేదు.
1: చివరగా ఇటీవల కాలంలో చూస్తే అధ్యయనం గురించిన కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పిల్లల్లో ముఖ్యంగా అధ్యయనం తగ్గిపోతుంది అన్నటువంటి వాదన వినిపిస్తోంది. మరి ఈ తరుణంలో ఒక రకంగా చెప్పాలంటే నేటి బాలలు భావి భారత పౌరులు అనుకుంటున్నాము, నేటి బాలలు భావి భారత సాహితీవేత్తలు, కవులు కూడా, సాహిత్యాన్ని ఆదరించేటువంటి పాఠకులు కూడా, మరి వీళ్లకి మీరిచ్చేటువంటి సలహాలు?
0: నిజానికి బాలల దాకా కవిత్వం చేరాల్సిన అవసరం ఉంది. నేను 30 కవిత్వం రాశాక తప్పనిసరిగా పిల్లల కోసం రాయాలని, బాటసారి పదాలని ప్రత్యేకంగా పిల్లల కోసం రాశాను. ఎందుకంటే పిల్లల్ని చేరలేకపోతే అసలు భవిష్యత్ సమాజం ఎట్లా ఉంటుంది? చాలా కష్టం కదా. సరళమైన మాటలతో

పిల్లలకు అర్థమయ్యే భాషతోని నేను బాటసారి పదాలు రాసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అసలు ఇది ఇంత ముఖ్యమైన బాధ్యత కదా అనిపించింది. అక్కడి నుంచే వాళ్ల కళ పట్ల గనక కొంచెం ప్రేమ కలిగితే, సాంకేతిక జ్ఞానంతో పాటు మనిషికి కళా జ్ఞానం ఉన్నట్టయితే ఆ సమాజం

0: చేసినట్టయితే అక్కడి నుంచి మొదలవ్వాలి. అట్లాగే ఇప్పుడు రాస్తున్న యువకులు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళలో కొంచెం తడబాటు ఉండొచ్చు, దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. స్థూలంగా వాళ్లకు ప్రేమ ఉన్నట్లయితే వాళ్ల కవిత్వం గురించి నాలుగు మాటలు మనం మాట్లాడాలి. వీలైన చోట్ల వాళ్ల కవిత్వం గురించి నాలుగు మాటలు చెప్పాలి. వాళ్ళు ఇంకో 30-40 ఏళ్లు ప్రయాణం చేస్తూ నేర్చుకుంటారు. ఇవాళ తెలుగులో కొత్త కవిత్వం రాస్తున్న యువకులు నా గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తున్నారు. అత్యద్భుతంగా రాస్తున్నారు వాళ్ళు. దాంట్లో అంతో ఎంతో అస్పష్టతలో మార్మికతలో గందరగోళమో లేదని కాదు, కానీ ఒక పిల్లవాడి నుంచి అంత మనము ఎదురు చూడలేము. వాళ్లకు సమయం పడుతుంది. కాబట్టి ఇవాళ బాలల నుంచి యువకుల నుంచి మంచి కవిత్వం వచ్చేలాగా సీనియర్ కవులే కాదు మొత్తం సాహిత్య వాతావరణం అంతా కూడా తోడ్పడాలి. ఎందుకంటే అనాదిగా ఉంది కాలం, ఇక ముందు కూడా ఉంది కవిత్వం. కవిత్వం అనేది ఒక చోట ఆగిపోయేది కాదు, అది అనాదిగా ఉంది, ఇంక ముందు కూడా ప్రవాహంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మనము కొనసాగింపే. మనం దాంట్లో ముందు ముందు కవిత్వం ఉంటుందా ఉండదా అడిగావు, సరే ఇది చెప్పు, ముందు ముందు మనిషి ఉంటాడా ఉండడా అని నేను కవిత రాశాను. అంటే మనిషి ఉన్నంత కాలం కవిత్వం ఉంటుందని చెప్పాను. కాబట్టి పిల్లల పట్ల యువకుల పట్ల మనకు ప్రేమ పెరగాలి, వాళ్లల్లో కొంత కవితోత్సాహం పెంచడానికి మన కృషి మనం చేయాలనేది నా ఉద్దేశం.
1: బాగుంది శ్రీనివాసాచార్య గారు ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి వచ్చేసి కవిత్వానికి సంబంధించినటువంటి చక్కటి విషయాలు, ఎన్నో విషయాలు మీరు శ్రోతలతో పంచుకున్నారు. అందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే.
0: చాలా సంతోషం. ఇష్టమైన కవిత్వం గురించి మళ్ళీ ఇష్టంగా మాట్లాడడానికి ఒక సందర్భం అంటే కవికి అంతకంటే కావాల్సిందే ఉంది. వరంగల్ ఆకాశవాణి కేంద్రం ద్వారా కవిత్వానికి సంబంధించిన నా అభిప్రాయాలు చెప్పడానికి ఒక అవకాశం కలిగింది. చాలా సంతోషం. మీకు థ్యాంక్స్.
2: శ్రోతలు ఇంతవరకు కవిత్వంతో కాసేపు శ్రీ దర్పశయనం శ్రీనివాసాచార్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ అనిల్ ప్రసాద్, ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సంబరం ఈ చిత్రం కోసం మల్లికార్జున్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్ర గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమలో తర్వాతి పాట కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ చిత్రం కోసం మహాలక్ష్మి అయ్యర్, శిల్పారావు ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం శంకర్, ఇషాన్ లై.

మణిశంకర వరప్రసాద్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించిన భాస్కర్ భట్ల గీతం సంగీతం బీమ్స్ సిసిరోలియో.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: గాయం ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

సీను చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన వెన్నెలకంటి గీతం, సంగీతం మణిశర్మ.

ఎలా చెప్పను ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం కోటి.

చిత్రసీమలో తర్వాత పాట చిన్నదానా నీకోసం. ఈ చిత్రం కోసం రాజా హాసన్ ఆలపించిన కృష్ణ చైతన్య గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఇరుముడి ఈ చిత్రం కోసం అనందు ఆలపించిన, శివనారాయణ కళ్యాణ్ చక్రవర్తి ఆలపించిన గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: శరణమయ్యప్ప పల్లి.

కరెంట్ ఈ చిత్రం కోసం నేహా బసిన్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఘర్షణ ఈ చిత్రం కోసం కార్తిక్ సుచిత్ర పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం హరీష్ జయరాజ్.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

0: ट्वेंटी श्रृंखला का पहला क्रिकेट मैच आज लखनऊ में खेला जाएगा। यह मुकाबला शाम 7 बजे से शुरू होगा। मौसम विभाग ने आज केरलम, माहे, दक्षिण आंध्र, कर्नाटका, तमिलनाडु, पुदुचेरी और कारैक्काल के कुछ हिस्सों में तेज बारिश का अनुमान व्यक्त किया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 5 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో అమృత గీతం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మంచి పాట మనసుకి ఎప్పుడు గొప్ప నేస్తమనే చెప్తాం. కొన్ని పాటల్లో సాహిత్యం, పదాలు వినడానికి ఎంతో హాయిగా, మధురంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు ఎన్నో. అలాంటి అమృత తుల్యమైన పాటలు, సంగీత సాహిత్య గొప్పదనం ఉన్న కొన్ని పాటల్ని ఏర్చి కోర్చి అందిస్తున్న కార్యక్రమమే అమృత గీతం. ఈరోజు మనం వినబోయే గీతాలన్నీ నిజంగా అమృత గీతాలే. మరవేంటి వినాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అమృత గీతంలో ముందుగా మీరు వినబోయే పాట 1985 వచ్చిన ప్రేమించు పెళ్లాడు. ఈ సినిమాలో ఈ చైత్ర వీణ సాహిత్య బ్రహ్మ వేటూరి సుందరరామూర్తి గారు అందించిన సాహిత్యం ఈ పాటని ఒక క్లాసిక్గా నిలబెట్టింది. ఇప్పటికీ కూడా ప్రకృతిని, ప్రేమని ముడిపెట్టిన అత్యద్భుతమైన సాహిత్యం వేటూరి గారు అందించారు. కేవలం ప్రేమను మాత్రమే కాకుండా ప్రకృతిని, ప్రేమికుల మనోభావాలకు ప్రతీకగా మార్చారు ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని అనే పల్లవిలో. చైత్రమంటే వసంతకాలం. వసంతకాలం అంటేనే చిగురింతలు, కొత్త ఆశలు, మనసుని ఒక వీణగా అందులో రేగే ప్రేమ భావాలను తుమ్మిద ఝంకారాలుగా వర్ణించడం ఆయన సృజనాత్మకతకు అది నిదర్శనం. ఇక ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పక్కర్లేదు. మరి ఆ అమృత తెలియమైన పాట మొదటిగా వస్తోంది మన అమృత గీతంలో.

అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:11 దాటి 55 సెకండ్లు. 1992 విడుదలైన చిత్రం అంతం. అంతం సినిమాలో నీ నవ్వు చెప్పింది నాతో పాట తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించిన సాహిత్యం, అసలు ఒక ప్రేమని వ్యక్తీకరించడం ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ల లోటేమిటో అంటూ ఆయన పాడుతూ ఉంటే, నా ఉనికి ఏంటో, నేను ఎలాంటి వాడినో నీ పెదవులపై ఉన్న చిరునవ్వే నాకు పరిచయం చేసింది. ఇన్నాళ్ళు నా జీవితంలో ఎలాంటి వెలితి ఉందో నీ నీడ నాపై పడ్డాక గానీ నాకు అర్థం కాలేదంటూ ఎంతో అందంగా భావ వ్యక్తీకరణతో పాడతారు హీరో. ఆర్డి బర్మన్ గారి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో ఆ ఆర్ద్రత ఎంతటి అనుభూతినిస్తాయో చెప్పుకునే కన్నా వింటే బాగుంటుంది కదా. అంతం సినిమా నుండి ఈ పాట మీ అందరికోసం.

ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక

0: తప్పక వినండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 12:19 దాటి 50 సెకండ్లు. అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట 1992 విడుదలైన ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా పెద్దరికం సినిమాలో. ఈ పాట వినని పెళ్లి వాళ్ళు ఉండరేమో బహుశా. ముద్దుల జానకి పెళ్లికి పాట. ఈ పాట తెలుగు సినీ సంగీతంలో పెళ్లి పాటల్లో ముఖ్యంగా ఒక అందమైన గీతం. వడ్డేపల్లి కృష్ణ గారు అందించిన అద్భుతమైన సాహిత్యాన్ని రాజ్కోటి సంగీత దర్శకత్వంలో ఈ పాటను స్వరపరిచారు. కేఎస్ చిత్ర గారు పాడారు. ఎంతో మధురంగా ఆలపించారు. ఈ పాట కేవలం ఒక పెళ్లి వేడుక పాట మాత్రమే కాదు, సాంప్రదాయ తెలుగు కుటుంబాల్లో ఆత్మీయతలు, ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి పట్ల ఉండే భావోద్వేగాలు. ఆడపిల్లంటే పెళ్లి గురించి ఎన్నో రకాల భయాలుంటాయి, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి ఎన్నో భావోద్వేగాలు ఒక అమ్మాయి మనసులోని కోరికలను ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది ఈ పాట. ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలని, ఆశల రెక్కల హంసల పల్లకి మోసుకుపోవలని. ఈ పాటలో వాడిన పదాలు గమనిస్తే మురిపాలు, మునిమాపు, మల్లెల పందిరి, చందమామ అచ్చమైన తెలుగు సంస్కృతికి, తెలుగింటి పెళ్లి వైభవానికి అద్దం పడతాయి. ముఖ్యంగా పల్లవిలో రామాయణంలో జానకి పెళ్లి ప్రస్తావన గుర్తు చేస్తూ ప్రతి తెలుగు అమ్మాయిని ఆ సీతమ్మతో పోల్చడం మన సంస్కృతిలో గొప్పదనాన్ని చాటి చెప్తుంది. మరి అలాంటి అద్భుతమైన ఆ పెళ్లి పాట వినేద్దామా?

అమృత గీతం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. 1988వ సంవత్సరంలో వచ్చిన ఘర్షణ సినిమాలో నీవే అమరస్వరమే పాట గుర్తుంది కదా. సంగీతం ప్రేమ మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని వివరిస్తుంది. రాజశ్రీకారు అందించిన అద్భుతమైన సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం ఈ పాటను ఒక ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలిపాయి. ప్రేమను కేవలం ఒక భావనగా కాకుండా స్వరంగా పోల్చారు రాజశ్రీ గారు. నువ్వు నా జీవితంలో ఎప్పటికీ అంతం కాని ఒక అమర స్వరానివి, నా గుండెల్లో నా ప్రాణంలో నిరంతరం మోగే శృతివి నువ్వు అంటూ ఒక పాటకు శృతి ఎంత ముఖ్యమో నా బ్రతుకుకు నువ్వు అంత ముఖ్యమని చెప్పే రాజశ్రీ గారి కలం మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. మరి ఆ పాట మనందరి కోసం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी है. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग, इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्ड वर्क, आपके उत्तर पीढ़ी बाद में आएंगे वो फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
0: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లూ జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష 2025 హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిచలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945 ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది.

ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది.

0: ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ మూడు దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమాపేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్దయాల్ శర్మ పతకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 టీ20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఇంకో 4 రోజుల్లో బతుకమ్మ, దసరా సంబరాలు మొదలవబోతున్నాయి. అసలు బతుకమ్మ అంటేనే మన తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం అవునా? మరి ప్రతి ఊళ్ళో బతుకమ్మ సంబరాలు, సమర్పించే నైవేద్యాలు, ప్రసాదాలు అబ్బా ఎంత బాగుంటాయో కదా. ఏంటి ఈట్ ఫిట్ అని చెప్పి బతుకమ్మ ముచ్చట్లు చెప్తోంది పద్మిని అనుకుంటున్నారా? చెప్తాను, అక్కడికే వస్తున్నాను. బతుకమ్మ, ఆ ప్రసాదాలు, నైవేద్యాలు వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, ఎన్నో ఆరోగ్య పోషక రహస్యాలు దాగి ఉన్నాయి. మరి అలాంటి పోషకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్లో. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి బతుకమ్మ పండగ వెనకాతల మనం తినే నైవేద్యాలు, తినే ప్రసాదాలు వెనక ఆరోగ్య రహస్యాలు చెప్తానన్నాను కదా. గమనిస్తే వర్షాకాలం ముగిసిన తర్వాత చలికాలం ప్రారంభమయ్యే వేళ వచ్చే పండగే బతుకమ్మ. ఆ బతుకమ్మకి చేసే వంటకాల వెనుక కూడా ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి, పోషకాల రహస్యాలు కూడా ఉన్నాయి. అసలు మనందరం గమనిస్తే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదలుకొని చివరి రోజు సద్దుల బతుకమ్మ వరకు తీసుకునే ఆహారంలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు, అలాగే వైద్యులు. మరి ఏమేమి ఉంటాయి, అసలు మనం ఏమేమి ప్రసాదాలు తింటాం, మీకు అవన్నీ తెలిస్తే నాకు hello@vividbharati.hyd@gmail.com ఈ నంబర్కు, ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ పంపించండి. మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అన్ని విషయాలున్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: లవ్ స్టోరీ చిత్రానికి మంగ్లి అల్పించిన పాట విన్నారు. సంగీతం పవన్, రచన సుద్దాల, అశోక్ తేజ్ గారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 22 సెకండ్లు. జొన్నలు, అటుకులు, నువ్వులు, పల్లీలు, బెల్లం, ముద్దపప్పు, పసుపు, బియ్యపిండితో చేసే అట్లు. పూర్వం నిమజ్జనం కోసం చెరువుల దగ్గరికి వెళ్లేవారు కదా, రోజంతా అన్నం పాడవకుండా చేసే నిమ్మకాయ, చింతపండుతో చేసే సద్ది, నెయ్యి, మినప్పప్పు గారెలు, సద్దుపిండి, ఇవే కదా మనం సాధారణంగా బతుకమ్మ పండగల్లో మా అమ్మవారికి, బతుకమ్మకి నివేదన చేస్తూ ఉంటాము. అసలు ఈ పేర్లు చెప్తుంటేనే నోరూరిపోతోంది. వింటుంటే అసలు పండగొచ్చేసిందా అన్నట్టుంది కదా. మరి ఇవే ఎందుకు పెడతారు, ఇవి ఎందుకు తినాలి ఈ 9 రోజుల్లో? దీని వెనకాతల కూడా ఎన్నో ఫిట్నెస్ మంత్రాలు ఉన్నాయి. మరి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఎస్, ఈ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఏంటి ఆ ఫిట్నెస్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్ర ఏముందంటే, మనం గమనిస్తే ఈ పండగ వచ్చే కాలంలో వాతావరణ మార్పులు, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వర్షాకాలం దాటుకుని శీతాకాలం ముందు కాస్త ఎంటర్ అవుతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో మన జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది. పండగ పనుల్లో ఇంకా ముఖ్యంగా చూస్తే మహిళలు పండగ పనుల్లో పడి సరైన ఆహారం తీసుకోవడమే మర్చిపోతారు. ముందు ఈ పని అయిపోతే చాలు, తర్వాత తింటానులే అంటూ వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. మరి మీ ఇంట్లో కూడా మీ ఆడవాళ్లు అలా చేస్తూ ఉంటారా? అలా చేస్తే వారిని వారించండి. ముందు కడుపు నిండా చక్కగా అన్నం ఏదైతే అది తిని తర్వాత పని చేసుకుంటే మరింత హుషారుగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఇక బతుకమ్మ ఆడేటప్పుడు మనం గమనిస్తే మహిళలు గంటలు తరబడి వంగి చప్పట్లు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ ఉంటారు. దీనికి చాలా ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. గమనిస్తే కొంతమందికి, పెద్దవాళ్లైతే కీళ్లనొప్పులు, అలసట కూడా వస్తుంది. అవి రాకుండా ఉండాలంటే బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు, నైవేద్యాలు తిని పండగంతా ఎంత ఖుషిగా చేసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఏమేమి దాగున్నాయి ఇప్పుడు పైన మనం చెప్పుకున్న ఈ జొన్నలు, తర్వాత అటుకులు, నువ్వులు, ముద్దపప్పు, పసుపు, ఇవన్నీ ఎందుకు తినమంటున్నారు? వాటి వెనక ఏం రహస్యాలున్నాయి?

చాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జయమేయర్, రచన కాసర్ల శ్యామ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:55 దాటి 12 సెకండ్లు. మరి ఇంతకీ ఏముంటాయి, ఏం పోషకాలు ఉంటాయి అంటే, ముందుగా చెప్పుకోవాల్సింది

నేచురల్ యాంటీబయాటిక్ గా పనిచేసే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పసుపు. చాలా మంది ఇప్పటికీ కూడా మన ఊళ్ళలో బతుకమ్మ ఆడే ముందు పసుపు నీళ్లు కూడా తాగుతూ ఉంటారు. ఆ నీళ్లు కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్, నేచురల్ యాంటీబయాటిక్ గా పనిచేసి చాలా కడుపులో ఉన్న మలినాల్ని, విషపూరితమైన పదార్థాలన్నింటినీ బయటికి తీసేస్తుంది. ఇంకా కాల్షియం ఐరన్ గనులుగా చెప్పుకునే నువ్వులు, పల్లీలు, బెల్లం వీటితో కలిపి చేసే వంటలు ఎంత బాగుంటాయి కదా. ముఖ్యంగా మహిళల శరీరానికి ఒక పోషకాల గని. పాల కంటే 3 రెట్లు ఎక్కువ ఉండే కాల్షియం ఉంటుంది నువ్వుల్లో. పల్లీల్లో అయితే ప్లాంట్ ప్రోటీన్, ద బెస్ట్ ప్లాంట్ ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది పల్లీలు అని చెప్తారు. ఇక బెల్లంలో ఉండే ఐరన్, పొటాషియం తక్షణ శక్తినిస్తూ హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచి మహిళల్లో రక్తహీనతని కూడా తగ్గిస్తుందంటున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ బతుకమ్మ పండుగలో ఇవన్నీ ఎందుకు వాడతారు, దీని వెనుక ఇన్ని రహస్యాలున్నాయా అనిపిస్తుంది కదా వింటూ ఉంటే. వీటన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది సత్తుపిండి. సత్తుపిండి శీతాకాలం వచ్చే ముందు రోజులు కాబట్టి సత్తుపిండి శీతాకాలానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇక జొన్నలు, అటుకులు అయితే తక్షణ శక్తిని ఇచ్చి మహిళలకి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరిన్ని విషయాలున్నాయి, ఇంకా బోలెడన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: భగవంత్ కేసరి చిత్రానికి ఎస్పి చరణ్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఎస్ఎస్ తమన్. ఎంత బాగుంటుంది కదా ఈ పాట, ఒక మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇక మనం మాట్లాడుకుంటున్నాం ఈట్ ఫిట్లో బతుకమ్మకి సమర్పించే ప్రసాదాలు వెనుకున్న ఎన్నో ఆరోగ్య రహస్యాలు, పోషకాహార రహస్యాలని మాట్లాడుకుంటున్నాం. ఇక ముద్దపప్పు సాధారణంగా పెడుతూ ఉంటారు కదా, ముద్దపప్పులో ఉండే ప్రోటీన్, మినపగారెల్లో ఉండే ప్రోటీన్ కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ 9 రోజులు ఆడవాళ్లు ఉపవాసం ఉండి బతుకమ్మ ఆడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లు సాయంత్రానికి అలసిపోయి ఉంటారు. వాడికి తక్షణ శక్తినిచ్చే నైవేద్యాలు, ప్రసాదాలే తినమని కూడా చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే అప్పట్లో పాతకాలంలోకి వెళ్తే ఊళ్ళలో ఉండే చెరువులకి నిమజ్జనానికి వెళ్లేవారు బతుకమ్మ నిమజ్జనం చేయడానికి. అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన ప్రసాదం పాడవకుండా ఉండడానికి, అంటే వాసన రాకుండా పాడవకుండా ఉండడానికి సద్ది చేసుకుని తీసుకుని వెళ్లేవారు. గుర్తుంది కదా, మరి సద్ది చింతపండుతో కానీ నిమ్మకాయతో కానీ చేస్తారు. మరి చింతపండు నిమ్మకాయలో ఆ సద్దిలో ఉండే విటమిన్ సి, బయోఫ్లావనైడ్స్ చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తాయి, ముఖ్యంగా మహిళలకి. ఇక సత్తుపిండి, ఇందాక చెప్పుకున్నట్టు సత్తుపిండి ద్వారా అందే ఐరన్ శరీరం పూర్తిగా గ్రహించాలంటే విటమిన్ సి తప్పకుండా అవసరం. అందుకే సద్దుల బతుకమ్మ పండగ నాడు సత్తుపిండితో పాటు పులిహోరలు తినడం వెనుక ఇంత పోషకాహార రహస్యం ఉందన్నమాట. మరి మినపగారెలు తింటారు, మినపగారెల వల్ల మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. పెరుగన్నం పెడతాం కదా బతుకమ్మకి, ప్రోబయోటిక్గా పనిచేసే పెరుగన్నం కడుపులో ఉన్న గ్యాస్ని, ఎసిడిటీ సమస్యల్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీంతోపాటు బతుకమ్మ అన్ని రోజులు నెయ్యి తప్పనిసరిగా వాడతాము నివేదించడానికి. నెయ్యి వాడడం వల్ల మన ఒంటికి సరిపడనంత ఆరోగ్యవంతమైన కొవ్వు కూడా అందుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.
1: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకిలే, చిన్నగా రాసుకో.

రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, జయశ్రీపాలెం పడినపాటి విన్నారు. రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి అందరి మహిళలు బతుకమ్మని మంచిగా చేసుకోవాలి, పోషకాహారం తీసుకుని అందరూ ఒకచోట చేరి ఆడిపాడి అందమైన మన తెలంగాణ పండుగ బతుకమ్మ కలిసిమెలిసి చేసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు కదా. మరి బతుకమ్మకు పెట్టిన ప్రసాదాలు కూడా తప్పకుండా తీసుకోండి, పోషకాహారం తీసుకొని బతుకమ్మ పండగని మరింత ఆనందంగా చేసుకోండి. మితంగా తినండి, అదే మనకి హితమవుతుంది. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి

నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీ, విద్యార్థుల ముఖాముఖి, ఐడీఓసీ మహిళా సంఘాల భేటీలలో పాల్గొంటారు. అలాగే రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఎంపీ రఘునందనరావు ఆధ్వర్యంలో చేపట్టే 35,000 జీడిమామిడి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని గవర్నర్ రేపు ప్రారంభించనున్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి జెన్కో అధికారులతో సమావేశమై విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నీటి లభ్యత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోంది. ఈ సేవా మాసంలో భాగంగా ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాలను తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఖైరతాబాద్లో నిర్వహించే సేవాజ్యోతి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3 ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎస్ఐఆర్పై నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ఇండి కూటమి నేతలు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్పై ఎన్నికల సంఘం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనే 12 సార్లు ఎస్ఐఆర్ జరిగిందని, ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, అన్నదానం, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకలకు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారాల సెలవుల వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్ మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకం చేసి పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు 6 నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పరివేద గ్రామంలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 50 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్లు, 1.70 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన రహదారి నిర్మాణాలను ప్రకటించారు. అలాగే పశువులకు మందులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, ఉచిత విద్యుత్, ఇందురమ్మ ఇళ్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరించారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
తన పాస్పోర్టు జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సెప్టెంబర్ 29న ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సదరు

0: పత్రికకు లీగల్ నోటీస్ పంపారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. ఆ తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలోని నమూనాలు భూగర్భ జలాలకు సంబంధించినవేనని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నల్లాల నీరు కాదని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్ ప్రమాణాలు మారవచ్చని, ఆ ఫలితాలను జలమండలి తాగునీటికి అన్వయించడం సరికాదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన రాష్టస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు నిన్న రాత్రి ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో నల్గొండ జిల్లా జట్టు వనపర్తి జిల్లా జట్టుపై 46-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 48-24 పాయింట్ల తేడాతో విజయ దుందుపి మ్రోగించింది. ఫైనల్ విజేతలు నల్గొండ, కొత్తగూడెం జట్లకు రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా కప్పును, షీల్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: పిల్లలు సమయాన్ని వృధా చేస్తూ మత్తుకు బానిసలుగా మారే పరిస్థితిని, సమయాన్ని వృధా చేసే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే గ్రౌండ్ కు తీసుకుపోయి అలవాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం. దానివల్ల క్రీడాకారులుగా మారడమే కాకుండా వాళ్ళు ఎటువంటి దురలవాట్లకు పోకుండా వారికి ఒక సామాజిక స్ఫూర్తి, క్రీడలు ఒక శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక బలోపేతానికి కూడా పనికొస్తాయనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ
0: ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము యువతను సన్మార్గంలో నడపాలి, యువతకు చక్కటి విద్యను అందించాలి. సీఎం కప్ పేరిట కూడా ఈ జిల్లాలోనే సుమారు 42 క్రీడలను ఆడించిన సందర్భంలో మట్టిలో మాణిక్య లాంటి వారి క్రీడాకారులను చేతిని వారని చెప్పి తీసుకుని నిర్ణయాల భాగంగా ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.
0: పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 54 మంది లబ్దిదారులకు 54,864 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం 7 గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాలను ప్రోత్సహిస్తూ ఆయా రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య చెప్పారు. ఈరోజు ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సక్రమంగా అందేలా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాల గుర్తింపు, ధృవీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొనుగోలు సమయంలో ధాన్యం రకాన్ని సక్రమంగా గుర్తించి అర్హులైన రైతులకు మాత్రమే బోనస్ ప్రయోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులందరూ వారి వద్ద పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంచార్ హక్కు వారోత్సవాలపై జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో శాఖల వారీగా గత ఏడాది కాలంలో వచ్చిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాచారం, పెండింగ్ దరఖాస్తులు, వాటికి గల కారణాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ప్రభుత్వం విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సందర్భంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

0: క్లాక్ లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ప్రతి సంవత్సరం 1 అక్టోబర్ నుండి 31 అక్టోబర్ వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షలు ప్రాముఖ్యతను తెలియజేయడం, బాధితులకు మద్దతు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే క్యాన్సర్ నయం కావడం ఒక విజయమే, కానీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం మరో పోరాటం అంటారు ఈ వ్యాధికి గురైన వారు చాలామంది. అలాంటి ఎందరికో తన స్వహస్తాలతో తన చేతులతో నేసిన క్రోషే బ్రెస్ట్ ప్రాస్థెసిస్, అంటే ఏం లేదండి, ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటారు దీన్ని, క్రోషేతో చేసిన బ్రెస్ట్ ప్రాస్థెసిస్ ద్వారా వేల మంది మహిళలకు గౌరవాన్ని ధైర్యాన్ని తిరిగిస్తున్నారు ఒక మహిళామూర్తి. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును సృష్టించగలదు అంటూ ఎందరికో రొమ్ము క్యాన్సర్ సర్వైవర్ల కోసం తన చేత్తో అల్లిన ఉచిత కృత్రిమ రొమ్ములను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్. వారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శతమానం భవతి సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జయమేయర్. శ్రీమతి జయశ్రీ రతన్ గారి ఇన్స్పైరింగ్.

0: జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ తన స్వహస్తాలతో కృత్రిమ రొమ్ములను తయారు చేసి ఎందరికో సహాయంగా నిలుస్తున్నారు. ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైంది ఆవిడ ప్రయాణం. వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగును నింపుతోంది ఈరోజు. అసలు ఎక్కడ ఎలా మొదలైంది అంటే, ఈ ఆలోచన 2017లో అమెరికాలో ఉన్న తన కుమారుడి ఇంటికి వెళ్లినప్పుడు మొదలైంది. అక్కడే తొలిసారిగా చేత్తో క్రోషేతో అల్లిన ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటే కృత్రిమ రొమ్ములను తొలిసారిగా చూశారట జయశ్రీగారు. ఆసక్తిగా అనిపించి ఆ అల్లిక నేర్చుకున్నారు. అక్కడ ఉన్న ఒక స్థానిక గ్రూప్లోకి చేరి అదంతా అయిపోయింది. ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇండియాకి తిరిగి వచ్చాక జయశ్రీ గారు క్యాన్సర్ బారిన పడిన తన అత్యంత దగ్గర బంధువు మాస్టెక్టమీ అంటే రొమ్మును పూర్తిగా తొలగించబడ్డం అన్నమాట, అలాంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారి బంధువుల్లో మహిళను కలిశారు. ఆ మహిళ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఉదాసీనంగా కూర్చున్నారు. ఏమైంది అంటే, మహిళ శస్త్రచికిత్స తర్వాత సిలికాన్ ప్రాసెసెస్ అంటే ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ని ఇంప్లాంట్ చేస్తారన్నమాట. అలాంటివి కొనే శక్తి లేక పాపం రొమ్మును తీసివేసిన భాగంలో చాలా విడియపడుతూ రుమాలు లేకపోతే దుపట్టాలను చుట్టుకొని ఆ రొమ్ము స్థానాలని కవర్ చేసుకునేవారట. ఇది చూసి జయశ్రీ గారు చాలా చలించిపోయారు. తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. అదే బలమైన పునాదిగా మారింది ఆవిడ చేసే గొప్ప కార్యానికి. మరి ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:28 అవుతోంది. మరి అమెరికాలో చూశారు కదా, వాళ్ల అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తనెందుకు చేత్తో అల్లిన కృత్రిమ రొమ్ములను తయారు చేయకూడదు అనే ఆలోచనలో పడ్డారు జయశ్రీ గారు. ఇక రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత చాలా మంది మహిళలు తమ శరీరాకృతిని చూసి మానసిక వేదనకి గురవుతారు. సమాజంలో రావడానికి బిడియపడుతూ ఉంటారు. వారికి ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా తిరిగి గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి అని సంకల్పించారు జయశ్రీ. ఏం చేశారు ఇంతకీ? జయశ్రీ గారి వయసు ఎంతో తెలుసా? ఇది మొదలెట్టినప్పుడు 65 ఏళ్లకి పైబడిన వయసులో ఒంటరిగా తన సంకల్పానికి నాంది పలికారు జయశ్రీ రతన్. అలా ఒక్కరితో మొదలైన ప్రయాణం తేలికపాటి అల్లిక అదే క్రోషెట్ ద్వారా మృదువైన కాటన్ నూలుతో కూడిన ఈ కృత్రిమ రొమ్మును తయారు చేయడం మొదలుపెట్టారు. ఇంకొకటి ఏంటంటే, తను చేయడమే కాకుండా చాలా మందికి నేర్పడం కూడా మొదలెట్టారు. క్రోషే లేదా నేత నైపుణ్యం ఉన్నవారికి, ఆసక్తి ఉన్నవారికి ముందుగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంత పరిమాణంలో అల్లాలి, ఎలా అల్లాలి అనేవి దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలెట్టారు. మరి తర్వాత ఏం జరిగింది చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నారీ నారీ నడుమమురారి చిత్రానికి యాజిన్ నజీర్ పాడిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ఆవిడకి ఆలోచన వచ్చింది, అందరికీ మెల్లిగా కాస్త కాస్త ట్రైనింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు కదా. చిన్నగా తన ఇంట్లోనే అందరినీ చేరదీసి ఒక చిన్న ఫౌండేషన్ని మొదలుపెట్టుకున్నారు. దాని ద్వారా 16 ఏళ్ల టీనేజర్ల నుండి 82 ఏళ్ల బామ్మల వరకు చాలా మంది పనిచేస్తున్నారట. వాలంటీర్గా ఉచితంగా పనిచేస్తున్నారు. వారితో కలిసి స్వచ్ఛందంగా ఈ కృత్రిమ రొమ్ములను అల్లుతూ వారి సహాయాన్ని అందిస్తున్నారు. ఇక వీరు తయారు చేసే ఈ కృత్రిమ రొమ్ముల నాణ్యత గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో ప్రతిష్టాత్మక బ్రెస్ట్ సెంటర్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ రోగులందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నారట ఈ కృత్రిమ రొమ్ముల్ని. మొదట ఒంటరిగా ప్రారంభించిన ఈ ప్రయాణంలో నేడు ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మహిళలు స్వచ్ఛంగా చేతులు కలిపి జయశ్రీ రతన్ గారితో కలిసి నడుస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నారు రొమ్ము క్యాన్సర్ బాధితులకు. వీరంతా కలిసి క్యాన్సర్ సర్వైవర్కు ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా ఇవి అందిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత మహిళలు ఆత్మవిశ్వాసంతో తిరిగి తమ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటూ వెన్ను తడుతున్నారు. మరి మొదట్లో 1000 మందికి మాత్రమే వీరు ఇవ్వగలిచారు ఈ కృత్రిమ రొమ్ముల్ని. అలా మొదలైన ప్రయాణం 2026 సంవత్సరం నాటికి 30,000 మంది మహిళలకు ఈ కృత్రిమ రొమ్ములు, ఈ కృత్రిమ రొమ్ములు చేత్తో అల్లిన రొమ్ములు ఇచ్చే స్థాయికి ఎదిగారు జయశ్రీ రతన్ గారు. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆవిడ వయసు 73 సంవత్సరాలు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రేమం చిత్రానికి విజయ్ యేసుదాస్ ఆలపించిన ఆ వండర్ఫుల్ మెలోడీ విన్నారు కదా. రచన శ్రీమణి, సంగీతం గోపిసుందర్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. చేత్తో అల్లిన కృత్రిమ రొమ్మలను తయారు చేస్తూ మేమున్నాం, మీకేం భయం లేదు అంటూ వెన్ను తడుతున్న శ్రీమతి జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రిటైర్మెంట్ తీసుకుని విశ్రాంతిగా ఉండే వయసులో ఒక పెద్ద అడిగే వేశారు జయశ్రీ గారు. ఒక సాధారణ గృహిణిగా ఒంటరిగా క్రోషెట్ అల్లికతో మొదలుపెట్టిన ఆవిడ నేడు వందలాది మంది వాలంటీర్స్తో కలిసి పనిచేస్తున్నారు. కేవలం ముంబైలోనే కాకుండా భారతదేశం, అమెరికా, మొత్తం 5 దేశాల్లో విస్తరించి ఉన్నారు వారి వాలంటీర్స్ అందరూ. ఇక ఒక గృహిణి ఏమైనా చేయగలదా అంటే, గృహిణిగా కాదు పక్కనే వెన్నంటి ఉండే ఒక మహిళ మరొక మహిళ కష్టాన్ని తెలుసుకోగలదు అంటూ చేసి చూపిస్తున్నారు శ్రీమతి జయశ్రీ రతన్. 5 దేశాల్లో వాలంటీర్స్, వాలంటీర్ నెట్వర్క్తో పాటు ఎందరో కలిసి అంతా మనం గమనిస్తాం.

చూస్తే కేవలం ఉచితంగా మాత్రమే ఈ సర్వీసెస్ని చేస్తున్నారు. మేమున్నామంటూ వెన్నంటూ ఉంటూ ఎందరికో కొత్త ఉత్సాహాన్ని భరోసాని ఇస్తున్నారు వీరు. అసలు ఇదంతా మాట్లాడుకుంటుంటే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఎలాంటి కష్టానైనా, అనారోగ్యం అవ్వచ్చు, ఎలాంటి కష్టానైనా, పక్కనే నీకేం కాదు, నేనున్నాను అని నిల్చున్న వ్యక్తి ఒక మంచి మాట, ఆ స్వాంతనే మనలో సగం రోగాన్ని పక్కకి నెట్టేస్తుందిట. అందుకనే ఎవరైనా కాస్త ఉదాసీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, వారితో మనం ఉంటే కొండంత బలం ఇచ్చినట్టే. అవునా? మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాకి శరత్ సంతోష్ శ్రీనిష ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. జయశ్రీ రతన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వీరు తయారు చేసే అంటే చేతులతో అల్లే కృత్రిమ రొమ్ములు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చెక్కికి వెళ్తాయట. నైపుణ్యత బాగుంటేనే అలాగ అవి కావాల్సిన వాళ్ళకి, బెనిఫిషరీస్కి పంపడం జరుగుతుంది. ఈ ప్రాసెసెస్ అంటే ఈ కృత్రిమ రొమ్ముల కోసం వాడే ప్రతి ఒక్కటి కూడా 100% కాటన్ నూలుతో తయారు చేయడం వల్ల వీటిని ఈజీగా ఉతుక్కోవచ్చుట. 2 సంవత్సరాల పాటు ఉతుక్కొని తిరిగి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. అంటే చాలా సులువుగా వాడుకునే పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తున్నారు. క్యాన్సర్ నయమైన తర్వాత కూడా మహిళలు ఎదుర్కొనే మానసిక

కథను గుర్తించి ఒక చిన్న నూలు వస్త్రంతో వేల జీవితాల్లో రంగులు నింపారు జయశ్రీ రతన్ గారు. ఇంకొకటి ఏంటంటే, ఒక్కటే పంపించారట. వీళ్ళు పంపించినప్పుడు జంటగా పంపిస్తారట. పరిశుభ్రత కోసం ఒకటి ఉతుక్కున్నా సరే రెండోది అందుబాటులో ఉండేటట్టు చూస్తారట. ఒక్క రొమ్ముకు శస్త్రచికిత్స చేయించుకున్న వారికి రెండు, అలాగే రెండు రొమ్ములకు శస్త్రచికిత్స చేయించుకున్న వాళ్ళకి నాలుగు ఈ కృత్రిమ రొమ్ములను పంపిస్తారట. ఇంకో విషయం ఏంటి తెలుసా, వీళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అవి చేరేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. 24 నెలల తర్వాత అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకవేళ కొత్తవి కావాల్సి వస్తే రీఫిల్ కూడా చేస్తారట. అసలు ఎలా వచ్చింది మేడం ఈ ఆలోచన అంటే, చెప్పాను కదా ఆవిడ మొదటిసారిగా తన బంధువుల దగ్గర, బంధువులు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో ఆవిడ బాధను చూసి, వర్ణనాతీతమైన బాధను చూసి ఈ ఆలోచన పుట్టింది అంటున్నారు జయశ్రీ రతన్ గారు. చెప్పాను కదా ఆవిడ వయస్సు 73 సంవత్సరాలైన ఇప్పటికీ ఒక టీనేజ్ పిల్ల ఎలాగ పనిచేస్తారో అలాగ నిత్యం ఆవిడ తన సేవను అందిస్తూనే ఉన్నారు. సమాజ సేవకి ఇంకా బాగా చేయాలి అని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు.

0: మనం చిత్రానికి అర్జిత్ సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:52.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. క్యాన్సర్ నయం కావడం ఒక విజయం, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం మరో పోరాటం అంటారు జయశ్రీరతన్. ఇప్పుడు 73 ఏళ్ల జయశ్రీరతన్ గారు తన చేతులతో నేసిన కృత్రిమ రొమ్ములను వేలాది మంది మహిళలకు గౌరవాన్ని ధైర్యాన్ని తిరిగిచ్చారు. ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద మార్పును సృష్టించగలదో చేసి చూపించారు జయశ్రీ మరియు వారి వాలంటీర్స్ అందరూ. ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్ అంటున్న వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పవిత్ర బంధం చిత్రానికి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైమ్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జాబిలిని తాకి ముద్దులిడాస ఎవరికెండో చెప్పండి. చందమామ అంటే అందరికీ ఇష్టమే. ఎంత అద్భుతంగా రాశారు కదా రాజశ్రీ గారు. రోజా సినిమాకి మిన్మిని ఆలపించిన పాట విన్నారు, సంగీతం ఏఆర్ రెహమాన్. మరి జాబిలిని తాకి ముద్దులిడాస అంటూ ఆ పాట విన్నాక నాకు ఒక మంచి విషయం చెప్పాలనిపించింది మీతో. అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు జరుగుతున్నాయి. అంటే వరల్డ్ స్పేస్ వీక్ నిర్వహిస్తున్నారు ప్రపంచమంతా. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 గాను రాకెట్ రెవల్యూషన్, రాకెట్ విప్లవం అనే థీమ్తో సాగుతున్నాయి ఈ వారోత్సవాలు. విద్యార్థుల్లో, ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానం

రాకెట్ ప్రయోగాలు, దానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంచడం కోసం ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని నిర్వహిస్తోంది. ఒకవేళ మీకు ఇలాంటి కార్యక్రమాల గురించి తెలిస్తే తప్పకుండా మీ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి మరింత ప్రోత్సాహాన్ని అందించండి. మరి మరొక మంచి పాట విందాం. మెలోడీ టైంలో స్టూడియో క్లాక్ల సమయం 2:21 దాటి 20 సెకండ్లు.

0: పరదేశీ చిత్రానికి చిత్ర ఉనికృష్ణ నలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:26 దాటి 50 సెకండ్లు అవుతోంది.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని, ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మెలడీ టైం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈ మధ్య స్వచ్ఛ భారత్ మిషన్ ని పూర్తి చేసుకున్నాం కదా. అసలు స్వచ్ఛ భారత్ అయినప్పుడే చేయడం కాదు, ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న చెత్తని సరిగ్గా డిస్పోజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. రీయూజ్, రీసైకిల్, ఇవి మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదే పద్ధతిని పాటిస్తూ దేశంలోని ఒక ఉన్నతమైన గ్రామం, ఆదర్శవంతమైన గ్రామంగా నిలుస్తోంది మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట. మరి దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. తెలంగాణలోని సిద్దిపేట నగరంలో ఉన్న ఇది దేశానికి ఎంతో ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. ఎందులో అంటే వ్యర్థాల నిర్వహణలో, అంటే వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక రోల్ మోడల్గా నిలుస్తోంది. ఇళ్ల నుండి సేకరించే తడి, పొడి మరియు హానికరమైన పదార్థాలను ఇక్కడ ఎంతో విజయవంతంగా వేరు చేస్తున్నారు, అంటే సెపరేట్ చేస్తున్నారన్నమాట. సెగ్రిగేట్ చేసి, ముఖ్యంగా ఆ సెగ్రిగేట్ చేసిన దాని నుండి పబ్లిక్ ప్లేసెస్లో, అంటే జనాలు పార్కుల్లోని, కామన్గా మున్సిపల్ పార్క్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకునే చోట్లు ఉంటాయి కదా, అక్కడ పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఈ సేకరించిన ప్లాస్టిక్ సీసాలు ఇవన్నీ కూడా కుండీల్లాగా, అంటే మొక్కల్ని పాతే కుండీల్లాగా పెట్టి ఎంతో అందంగా వర్టికల్ తిన్నంగా కనిపించే గార్డెన్స్ లాగా చేసి ఎంతో అందంగా చేస్తున్నారట ఈ సిద్దిపేట ఊరిని. అక్కడ బెంచీలు, డస్ట్బిన్లు ఎక్కడ పెడితే అక్కడ చెత్త పడేయకుండా, ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో అతి దగ్గరగా డస్ట్బిన్స్ని ఏర్పాటు చేసి, చెత్త కుండీలను ఏర్పాటు చేసి వాటిలోనే వేసి పర్యావరణాన్ని రక్షించాలి, మనం మన గ్రామాన్ని, మన ఊరిని ఎంతో శుభ్రంగా పెట్టుకోవాలని ఎంతోమంది యువత వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. నిజంగా బాగుంటుంది కదా. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే నాకు ఇమెయిల్ పంపించండి. హెల్లో వివిధ్ భారతి @gmail.com, HELLOVIVIDHBHARATI.HYD@gmail.com. మరి వింటూనే ఉండండి మెలోడీ టైం, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:35 దాటి 35 సెకండ్లు. మరి ఇందాకలా మనం చెప్పుకుంటున్నాం కదా, స్వచ్ఛ భారత్ మిషన్లో వాడే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ తగ్గించాలి, మళ్లీ తిరిగి వాడుకోవాలి, సాధ్యమైనంత వరకు పర్యావరణానికి కూడా హితం చేస్తూ ఉండగలగాలి అన్నాం కదా. మరి ఇందాకలా ప్లాస్టిక్ బాటిల్స్లో

మొక్కలు పెంచడం విన్నాం. ఇప్పుడు వినబోయే విషయం కూడా చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే కిచెన్లో సాధారణంగా మహిళలు మనం జనరల్గా కిచెన్లో వాడుతూ ఉంటాం, వాడిన కిచెన్ వ్యర్థాలు అంటే కూరగాయ పెచ్చులు, పళ్ళ ముక్కలు, తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా దగ్గర

కంపోస్ట్ చేసి, హోమ్ కంపోస్ట్ చేసి మరి రైతులకు అందిస్తున్నారట. ఇది కూడా ఎంత వారినే పర్యావరణ సఖీలని కూడా అంటారు. ఇళ్ల నుండి వచ్చే తడి చెత్త, కూరగాయల వ్యర్థాలని ఈ రోజుల్లో వ్యవసాయానికి పనికొచ్చే ఆర్గానిక్ ఎరువుగా మారుస్తున్నారు. కొంతమంది దేశంలో ఎందరో సహాయక ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందాలు, అలాగే ఈ పర్యావరణ దీదీలు కూడా ఈ తడి చెత్తను సేకరించి కంపోస్ట్గా మార్చి విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నారట. అంటే ఏది పనికిరాదు అని పారేయక్కర్లేదు, దాంట్లో కూడా మనకు పనికొచ్చే వస్తువులు ఉంటాయి. కాకపోతే మనం దాన్ని ఎలా అప్లై చేయాలనేది తెలుసుకుంటే అన్నీ మంచివే. మీరేమంటారు? మరి ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి.

ఎంత అందమైన మెలడీ కదా. ప్రేమికుడు సినిమాకి ఉన్ని కృష్ణన్ పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన రాజశ్రీ. మెలడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. మరి ప్లాస్టిక్ నుండి వర్టికల్ గార్డెన్స్ తెలంగాణలో సిద్దిపేట వాళ్ళు తయారు చేశారు. మరి వంట కిచెన్లో ఉండే వ్యర్థ పదార్థాల నుండి కంపోస్ట్ చేసి ఎరువుగా మారుస్తున్నారు మహిళలు అన్నాను. మరి ఇప్పుడు చెప్పబోయే అస్సాంకి చెందిన మహిళలు రీసైక్లింగ్కి కాదేది అనర్హం అంటున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? పనికిరాని వ్యర్థ పదార్థాలను అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేస్తున్నారు ఒక స్పెషల్ టెక్నిక్తో. అదే అప్సైక్లింగ్ అంటారు. అస్సాంలోని నీటి గుర్రపు డెక్క మొక్కల వ్యర్థాలతో మహిళలు అద్భుతమైన కళాకృతులను తయారు చేస్తున్నారట. అంతేకాదు, కొన్ని రాష్ట్రాల్లో అయితే పాత ప్లాస్టిక్ వ్యర్థాలను మగ్గాలపై వేసి అందమైన బ్యాగులుగా కూడా తయారు చేస్తున్నారు. మహిళా హస్తకారులు తలుచుకోవాలి, కానీ చేయంది ఏముంటుంది చెప్పండి. మరి ఈ రీయూజ్, రీసైకిల్, ఈ దీనికి సంబంధించి, స్వచ్ఛ భారత్ దీనికి సంబంధించి మనకు ఒక మెయిల్ పంపించారు. ఎవరంటే దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప నుండి పంపిస్తున్నారు. మేము కూడా మా ఊళ్ళో ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేయకుండా ఒక సెపరేట్ ప్లేస్ పెట్టి అక్కడే స్వచ్ఛ భారత్ పాటిస్తున్నాము. మరి పాటించాలి. మన ఊరంటే మన కన్నతల్లి లాంటిదే కదా. మన ఊరిని మనం శుభ్రంగా పెట్టుకుంటే మనకి ఆరోగ్యం, ఆనందం కూడా. ఇప్పుడు విందాం సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన ఈ మెలోడీ.

సాహసం స్వాసగా సాగిపో చిత్రానికి విజయప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:48 దాటి 13 సెకండ్లు. మీకు ఒక విషయం చెప్పనా, హైదరాబాద్ నగరంలో చాలా చోట్లు, చాలా మెయిన్ ప్లేసెస్, ఆ ప్రదేశాలన్నీ పింక్ కలర్లో మారిపోయాయి. అవునండి, మీరు విన్నది నిజమే. అంటే పింక్ పెయింట్ వేయలేదు, కానీ పింక్ కలర్ విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి. ఎందుకంటే ఇందాకలా చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకున్నాం కదా, అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలు జరుగుతున్నాయి. వీటిని పురస్కరించుకొని పింక్ అక్టోబర్ అంటారు ఈ నెలని. అక్టోబర్ నెలని పింక్ అక్టోబర్ అని పిలుస్తారు. దీనిలో భాగంగా హైదరాబాద్ నగరం పింక్ కలర్లోకి మారిపోయిందన్నమాట. రాత్రిపూట ముఖ్యంగా గమనిస్తే కొన్ని ప్రదేశాలు ఈ పింక్ కలర్ లైట్స్తో, అంటే గులాబీ రంగు దీపాలతో కనిపిస్తుంటాయి. రాజ్భవన్, చార్మినార్, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం చుట్టూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. మరి ఎవరైనా ఆ అందమైన ఆ గులాబీ రంగు వర్ణంలో మెరిసిపోయే ఈ కట్టడాలను చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళి చూసేయండి.

టైమ్ చిత్రానికి సుజాత ఉన్నికృష్ణ ఆలపించిన అద్భుతమైన మెలడీ విన్నారు కదా. సంగీతం ఇళయరాజా, రచన వనమాలి. మెలడీ టైం వింటున్నారు. స్టూడియోల సమయం 2:54 దాటి 22 సెకండ్లు.

0: కాలాపని చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన నారాయణ వర్మ. ఇది ఇవాల్టి మెలోడీ టైం. మరి మరొక రోజు మరొకసారి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకొస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా అంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్డి బర్మన్,

తమ్ముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం రమణ గోగుల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈ చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట, గీత రచన, సాహితీ సంగీతం గోపీ సుందర్.

0: Inglaterra.
1: శైలజారెడ్డి అల్లుడు చిత్రం కోసం సత్యయామిని పాడిన పాట గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం గోపీసుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట సారొచ్చారు చిత్రం కోసం ఖుషీ మురళి, శ్వేతా మోహన్ దాస్ చిన్నా పడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వసంతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాత పాట వారసుడు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడిన పాట. గీత రచన రామజోగేశ్వరి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట తొలిముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

కళ్యాణ రాముడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన శ్రీహర్ష, సంగీతం మణిశర్మ.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Election Commission of India and other constitutional bodies. Talking to the media in New Delhi, Mr. Rijiju said political parties should serve the people and accept the electoral mandate. He accused the Congress party of questioning constitutional institutions when it failed to secure public support. Earlier in the day, opposition parties held a protest march from Parliament House to Nirvachan Sadan, headquarters of the Election Commission of India in National Capital, over alleged irregularities in the special intensive revision process and the demand of resignation of Chief Election Commissioner Gyanesh Kumar. However, while heading towards the Election Commission, security personnel stopped them near Akashwani Bhavan. Later, leader of the opposition in Lok Sabha and Congress MP Rahul Gandhi, along with party leaders and supporters, entered into Akashwani Bhavan. Briefing media in New Delhi this afternoon, BJP spokesperson Dr. Sudhanshu Trivedi said the Congress First family, which for the past four generations ran a monarchical rule by strangling democracy, attempted to intrude into Akashwani today under the guise of democracy. The Nobel Prize in Physics 2026 has been awarded to Belgian-born scientist Francis Helsen, who turned an enormous block of ice at the South Pole into a detector for ghostly particles called neutrinos that reach Earth from outer space. 82-year-old Professor Helsen, a particle physicist at the University of Wisconsin-Madison in US, led an international team. In men's cricket, the first T20 international of the five-match series between India and West Indies will be held today in Lucknow at 7 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: Akasavani Samayam 6 gantala 10 nimishalu Prantiya vartalu vine mundu oka prakatana.
2: Come premium. ज्यादा बोनस अपनों के लिए सबसे सही RPLI इससे बेहतर कुछ नहीं.
3: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల వాడకాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు విమర్శించారు. వివరాలు. మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. కేంద్ర హోంమంత్రి నిర్దేశించిన గడువు కంటే ముందే తెలంగాణ సంపూర్ణ మత్తురహిత రాష్టంగా సర్టిఫికెట్ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందనరావు, కలెక్టర్ పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కులమతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కొనియాడారు. నిజాం రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకుని పోరాడారని గుర్తుచేశారు. ద్రౌపది ముర్ము రాష్టపతిగా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా సేవలు అందిస్తున్నారని, మహిళా సంఘాలకు కేంద్రం 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే 75.9% పూర్తయిందని, భవిష్యత్తులో అన్ని పథకాలకు ఇదే ఆధారమని మంత్రి తెలిపారు. రహదారి భద్రతకు ప్రమాణాలు రూపొందించడమే కాదు, క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారులు నిర్మించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన చింతన్ శిబిర్ 2026లో సురక్షిత రహదారుల రూపకల్పనపై జరిగిన సెషన్కు ఆయన అధ్యక్షత వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలని, 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి

0: చేయాలని సూచించారు. ఇందిరమ్మ టవర్స్ ను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలుంటాయని చెప్పారు. 5218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా ద్వారా 480 కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడినందుకేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. కరెంటు కోతలు, బొగ్గు నిల్వల లోపం, నిర్వహణ వైఫల్యాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల ఓట్లని తొలగించారని యువజన కాంగ్రెస్ అధ్యకుడు శివచరణ్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలోని అగర్కూడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన కపాస్ క్రాంతి మిషన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులు పత్తి పంటను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: పత్తి రైతులు మెకనైజేషన్ తో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా అలవరుచుకోవాలి. ఎందుకంటే పురాణ పద్ధతులు, పాతకాలం పద్ధతులు, మూస పద్ధతులు పనికిరావు. తప్పకుండా పత్తి రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఆలోచన చేయాలి.
0: ప్రతి సమస్యకు కమిటీలు, అప్లికేషన్లతో కాలయాపన తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇది కాలం చెల్లిన సర్కారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ,
2: ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మరి మీరు హిట్టు జోడి అయితే గిట్లుంటుందా కదా, ఒకలొక దిక్కు మాట్లాడతారా? సరే మీరు ఏం మాట్లాడినా ఇక మీకు టైం దగ్గర పడ్డది, మీది అయిపోయింది, కాలం జల్లిన సర్కార్ అయిపోయింది. ఎందుకంటే ఏ అంశం తీసుకోండినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎనీ ఇష్యూ కమిటీ వేస్తున్నారు, కాలయాపన చేస్తారు. ఉద్యమకారుల ఇష్యూ అయినా అంతే, యువజన మిత్రుల ఇష్యూ అయినా అంతే, అప్లికేషన్లు తీసుకుంటూ కాలయాపన చేస్తారు.
0: జపాన్ లో జరిగిన ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ 2 వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమ కంటికి బదులు కుడి కంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై సుమోటోగా కేసు స్వీకరించింది. జిల్లా వైద్యారోగ్యాధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ అనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంత శ్రీనివాస్ కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్కు సూచించింది. వాతావరణం. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండొచ్చని చెప్పింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకటరామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పల్లెపల్లెకి పొన్నం అన్న పల్లెపల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారు.

0: వారిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డీహెచ్ఎంఓ డాక్టర్ బి రవి రాథోడ్ గార్ల మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. న్యూ రామ్నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో నిర్వహించిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎల్ నినో కారణంగా నల్గొండ జిల్లాలో వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వేందుకు వ్యక్తులకు, సంస్థలకు అనుమతి మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ జనగామ జిల్లాధికారి డాక్టర్ విక్రమ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీన్ని నిర్వహిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు 9.60 కోట్ల రూపాయల వ్యయంతో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ డిజైన్ చేశామని, దీని ద్వారా సూర్యాపేట జిల్లాలోని 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరిగారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. మరియు వరి పంట సాగులో అధిక దిగుబడులు మెలకువలు, హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం సూరారం గ్రామ రైతు శ్రీ ఎస్ శ్రీపతిరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ జాతీయ కార్యక్రమం, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:50 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో మొబైల్ అడిక్షన్ నుండి బయటపడటం ఎలా, శ్రీ ఐత శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు. మరియు ప్రధానమంత్రి మాతృవందనా యోజన, ప్రభుత్వ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి రజనీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. 8:00 జానపద సంగీతం, 8:30 ఎన్సీఆర్టీ వారి

0: ఉచిత కార్యక్రమం 8:15 మార్నింగ్ న్యూస్, 9 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10 నడక ఆరోగ్యానికి మంచిది శ్రీ ఎడ్ల సురేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 10:30 చిత్రసీమ, 12 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 3 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారాల్లో 5 చిత్రసీమ, 6 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార విశేషాలు. 6:30 యువవాణి యోజనల కార్యక్రమం, 7 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
3: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలను

0: అనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. యువవాణి యోజనల కార్యక్రమం

0: ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణ ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కథ.

0: కుటుంబ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు వాంగ్మయి, బ్యూలాగ్రేస్, వర్షిత్, నితిన్, షరీఫ్, హర్షిత్, శ్రీతం, నూతనార్య, సుకుమార్. కార్యక్రమంలో ముందుగా నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు, ఇందులోని పాత్రలు, పాత్రదారులు: తాతయ్య హర్షిత్, రాము నితిన్, చెల్లి బ్యూలాగ్రేస్, అమ్మ వాంగ్మయి, మిత్రుడు సూరి, వర్షిత్, నరేష్, షరీఫ్. వినండి నేటి వ్యవసాయ బతుకు చిత్రంపై సందేశాత్మక లఘునాటిక. మట్టి మనుషులు,

0: చా చూడు చూడని కరెంట్ ఇప్పుడే పోవన్నా, దీపం వెలిగింది చెప్పనా?
1: అమ్మూ
2: ఆ చెప్పమ్మా,
1: జరగా క్యాండిల్ వెలిగించుకరా బిడ్డ.
2: ఆ తెత్తన్నమ్మా.
0: అరే రాము, ఊకే ఆ ఫోన్ ఏం చూస్తావురా, పక్కన పెట్టు జరసేపు.
3: జాబ్ కోసం చూస్తానా తాత, నీకు తెలియదు కాని.
1: క్యాండిల్ ఆడ పెట్టు బిడ్డ.
3: ఇంకా క్యాండిల్ కాడనే ఉన్నారా మీరు? జమానా మారింది, ఫోన్లో లైట్ వస్తుందని తెలియదా? ఉఫ్,
1: అయ్యో క్యాండిల్ ఎందుకు ఆర్పితివురా రాము?
0: జమానా మారినా జమీన్ ఆడే కదారా, ఫోనే కాదు బిడ్డ లోకం అంటే.
3: ఎహేపు, అన్ని పాతకాలం ముచ్చట్లు.
1: అది ఇడిచిపెట్టు గాని, ఏదో జాబ్ అంటే కదరా. ఏంటిది అది?
3: పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ అమ్మా, ఇంటర్వ్యూ అయింది కానీ ఇంకా వారంలో చెప్తా అన్నారు.
0: మీ నాయన ఏమో దున్నురా అంటే దుబాయ్ పోయిండు, ఇప్పటివరకు దమ్మిడి తీయలేదు. మీ అవ్వ ఇక్కడ బీడీలు చేయబట్టే, నువ్వేమో పట్నం పోతా అంటానో. మీ చెల్లె పెళ్లికి వచ్చింది, సక్క ఇక్కడనే వ్యవసాయం చేసుకో బిడ్డ.
3: నేను సావన్నదత్త కానీ మట్టిలో కాలు పెట్టే ముచ్చట్నే లేదు.
1: గంత పెద్ద మాట ఎందుకు బిడ్డ, నీకు ఇష్టం వచ్చిందే ఎద్దుతి.
3: ఊకే ఏందే ఈ లొల్లి నాకు, నేను పోతానప్పు.
1: అయ్యో ఎటు పోతాను బిడ్డ, గీ చీకట్లా
2: అన్నా? ఈ చీకట్లెట్టే?
0: గీ రోషానికి ఏం తక్కువ లేదు, మన అయ్య లెక్కనే. రేపటి దినం ఏం తిని బతుకుతారో చూస్తా.
1: నువ్వు ఆగరా అదే మామ, తినేయాలకు బయటికి వాయ కొడుకు.
0: ఆగపోతే ఏటన్నా పోతానన్నా? కొడుకును ఒక్క మాట అనద్దాయే, గబ్బువ తీసుకురా పో, బుక్కడి తిందామిగ.
1: అమ్మవా ఏం ఆలోచిస్తాను?
2: ఏం లేదమ్మా, రేపటి రోజు నాకు పెళ్ళై అన్న పట్నం పోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారే?
1: నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ, మేము ఎట్లానో అట్లా బతుకుతాం గాని మీరు మంచిగా ఉంటే చాలు. తాత కట అన్నం పెట్టుపోముందు
0: గీ చిన్నదానికి ఉన్న తెలివి వీనికి లేకపోయే, బంగారవ్వ.
2: అన్న సంగతి ఏమైందో చూద్దాం గాని అన్నం అయితే తిందాం ముందు.
3: అరే సూరి.
4: అగో రాము, ఏంద్రో గింత నైట్ పూట మా ఇంటి దొంగ పట్టను.
3: ఇంట్లుంటే ఏదో ఒక టార్చర్ రా. అవు కానీ తిన్నావా రాను?
4: ఏహే లేదురా, తినే టైంకే కరెంటు పోయింది. నువ్వు తిన్నావా?
3: లేదురా, మా తాత పట్నం వద్దు ఇక్కడనే వ్యవసాయం చెయ్యంటాడు, తిక్కలేసి బయటకు వచ్చిన.
4: ఏహే మన ఏంది వ్యవసాయం ఏందిరా?
3: అదే కదరా. అవురా నీ సంగతి ఏందిరా?
4: నేను కూడా చూస్తానురా, ఏదైనా జాబ్ రావగానే ఇక్కడ నుంచి లుడాయించడే.
3: బెస్ట్ రా. అవురా మన నరేష్ అన్న కాంటాక్ట్లు ఉన్నాడా?
4: లేడ్రా, సంవత్సరం అయింది ఆయన పోయి, పట్నంలో బాగా ఎంజాయ్ చేస్తాడు కావచ్చు.
3: మంచి సాఫ్ట్వేర్ జాబు, జీతం గట్టిగానే ఉన్నట్టున్నది, అందుకే జాడలేడు పత్తలేడు.
4: అవురా పట్నం పోతే అన్నుంటాయి, ఇక్కడే ఉన్నది రా మన్ను తప్ప.
3: వీళ్ళకి ఇంత చెప్పిన అర్థం కాదులే ఆ ముచ్చట.
4: సత్యం, కరెంట్ వచ్చినట్టుందిరా.
3: సరేరా పోతాగా ఇంటికి, అలాగే ఇంట్లోకి వెళ్ళి వచ్చినా కానీ ఆకలి గట్టిగానే అవుతుంది.
4: సరేరా నేను కూడా బుక్కెడు తింటా.
0: ఏడబోయి వచ్చినావు రా ఇంతసేపు?
2: అసలే మంట మీద ఉన్నాడు, ఆగు తాత.
0: ఆ మంట తీసుకుపోయి పొయ్యిలో పెట్టుపో, వంట అన్న అవుతుంది.
3: ఏందే నాకు ఈ గోస ఇంటికాడా?
2: తాత గట్లనే అంటాడు గాని, నువ్వు పోయి కాల్చట్లు కడుక్కరా పో అన్న, అన్నం పెడతా.
1: ఓ బిడ్డ ఎప్పుడు తిన్నావో ఏమో, పోయి కడుక్కొచ్చుకోపో.
3: చేతులతో తినడానికి కాళ్ళెందుకే కడుక్కున్నాడు.
0: గీ మాటలకి ఏం తక్కువ లేదు.
3: మినిమం ఉంటది మరి, తొందర తీసుకు.

0: రాము ఘోరంగా ఆకలి అవుతుంది.
1: అయ్యో తత్త నాకు రాదన్నా.
2: కొడుకు ఆకలి బాగా అవుతుంది కావచ్చు, తొందర పెట్టు బిడ్డ.
1: అసలు పట్నం పోవాలి నాయే, మంచిగా తినాలి.
0: నువ్వు కూడా స్టార్ట్ చేసినావు అయ్యగా?
1: జస్ట్ జోక్ అన్నా.
0: బాగానే జోకినవుతి.
3: తినేటప్పుడన్నా ఫోన్ పక్కకు పెడితే ఏందిరా,

0: పెట్టి అన్నం పప్పు అంటానో?
1: అయ్యో గదేం పని బిడ్డ, కొడుకు ఆకలి అవుతుందంటే గట్ల మట్టి పెట్టిను, ముందు అన్నం పెట్టుపో.
2: జర ఆగమ్మా అన్న, అందరు నీళ్ళెక్కనే మట్టిలో కాలు పెట్ట అంటే లాస్ట్కి తినడానికి మిగిలేదు ఆ మట్టే అన్న.
3: మంచిగా చెప్పినావు బిడ్డ, మానం వచ్చేటట్టు.
0: ఏషాల లోకం అంతా అడ్వాన్స్ అయింది, ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా ఫుడ్ వస్తుంది. మట్టి అట మట్టి.
2: ఎంత అడ్వాన్స్ అయినా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ మాత్రమే పెట్టొస్తుంది అన్న, కానీ పంట మాత్రం ఆఫ్లైన్లోనే కదన్న పండించేది.
3: బంగారవ్వ చిన్నదానివైనా చక్కటి మాట చెప్పినావు.
1: ఇగుండురా అమ్మవ్వ, నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చిన జాబ్ చేసుకొని చల్లగా బతుకు, మా రెక్కల కష్టం మాకే.
2: సారీ అన్న, మట్టి విలువనికి తెలవాలి అని ఇలా చేసిన, నీ ఇష్టం గాని.
4: అరే రాము.
0: హే నరేష్ అన్న.
4: సారీ తినే టైంకి వచ్చినట్టున్నా?
0: లేదన్నా, మంచి టైంకే వచ్చినావు, దా కూసో.
4: అగో ప్లేట్లో మట్టి పెట్టలేంద్రా?
0: అదో పెద్ద స్టోరీ గాని, పట్నంకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావన్నా? ఇంతకు ముందే నీ గురించే మాట్లాడుకున్నాం, నేను సూర్యగాడు.
4: ఇలా సాయంత్రం వచ్చిండ్రా.
0: నరేష్ అన్న పట్నంలో మంచి జాబ్ చేస్తాండు, మా ఊళ్ళకి జర నువ్వన్నా చెప్పన్నా. పట్నం పోయి జాబ్ చేసుకుంటా అంటే మట్టి బట్టి అని ఏదో సోది చెప్తాళ్ళు.
4: మంచి మాటనే కదరా చెప్పింది.
0: అదేందన్నా?
4: నిజమేరా మరి, ఆ పట్నంలో ఏం లేదు, పైసలు పైసలు అని పువ్వుడు గాని వేస్ట్ అంతా.
0: అగో అంత పెద్ద మాట అన్న ఏందన్నా?
4: అవునరా, పట్నం అంటే జీవం లేని ప్లాస్టిక్ బతుకులు, అంతా ఆర్టిఫిషియల్ రా.
0: నువ్వేదో పట్నంలో పొడుస్తున్నావని నిన్ను చూసి నేను పట్నం పోదామని ఎగురుతున్నావు కదన్న.
4: పొద్దుగల లేస్తే చాలు, ఉరుగుల పరుగుల బతుకులు, నిలకడ లేని మనుషులు, జీవం లేని పానాలు, జీవితం లేని జీతాలు, ఇంతేరా పట్నం అంటే.
0: అదేందన్న, పట్నంలో మంచి ఎంజాయ్ చేస్తానమని అనుకుంటాను మేమంతా.
4: ఎంజాయ్ పాడా, మన పల్లె మట్టిలో ఉన్న చిన్న ఇస్కరేను మీది కూడా పనికిరాదు పట్నం.
3: అట్లా గడ్డి పెట్టు మామానికి. ఇన్నవారా రాము, ఆ పిల్లగాడు ఏమంటాడో?
0: ఏ నువ్వు ఆవు తాత మధ్యలా, మరి ఏం చేస్తావన్నా?
4: ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా, మన మట్టిలో మాణిక్యాలు పెట్టుకుని గిల్ట్ నగలకు పట్నం పోడైంది.
0: ఇక్కడేముందన్నా పట్టణాన్ని మించి?
4: ఇక్కడ జీవం ఉందిరా. పొద్దుగాల లేవంగానే చల్లటి గాలికి పళ్ళకు పుల్లేసి పొలంకి పోయి కనబడ్డలతో మాట్లాడి ప్రశాంతమైన వాతావరణంలో చెట్టు కింద కూసొని తిన్న పచ్చడి మెతుకుల మీది బిర్యానీ కూడా వనికిరాదురా.
0: మనం ఇంత చదువు చదివి మళ్ళీ వ్యవసాయం అంటే మనతో అవుతుంది అన్న?
4: కోటి విద్యలు కూటి కొరకేరా, అలాంటి కూటి కోసం పనిచేస్తే తప్పేముంది. అయినా మన యూత్ గట్టిగా అనుకుంటే వ్యవసాయాన్ని వ్యవసాయం చేసే సత్తా ఉంది.
0: అబ్బా ఏం మాట చెప్పినావన్నా, నేను కూడా నీ బాటల్నే పట్నం వద్దామనుకున్నా, కాట కలవ ముందుకే ఆగబట్టింది మా చెల్లె. మంచి టైంకి వచ్చి మట్టి విలువ చెప్పి దారి చూపెట్టినావన్నా. తాత ఈ ఏడు ఏం పండేద్దాం?
3: షబ్బాష్ రా మనవాడా, మునగాని మాట చెప్పినావు.
0: నేను కూడా ఈయనే ఉంటా, ఈయనే తింటా, ఈ మట్టిల్నే కలుస్తా.
2: అది మా అన్న అంటే
1: సంతోషం బిడ్డ, అన్నం తినేగా.
4: లాస్ట్కి ఒక మాట చెప్పాలారా, జీవితం నుండి వి తీసేస్తే మిగిలేది జీతం రా. ఆ వి ఏందో తెలుసా? విలేజ్ రా, మన పల్లె అంటే మట్టి కాదురా మన జీవితం.
1: మట్టిలో తన శ్రమని పెట్టుబడిగా పెట్టి మనకి అన్నం పెట్టే రైతే మట్టిలో కలిసిపోతే మనకి చివరికి తినడానికి మిగిలేది ఆ మట్టే. విన్నారుగా, నేటికి దాదాపు 50% భారత జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నది. అలాంటి వ్యవసాయ రంగంపై నేటి యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అంటే వేగం మత్తెక్కిస్తుంది కానీ ప్రాణాలను హరిస్తుంది అంటూ యువత వేగాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు, తద్వారా జరిగే పరిణామాల గురించి శ్రోతలకు వివరించడానికి వస్తున్నాడు సుకుమార్.
5: అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్స్ జస్ట్ ఫర్ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్, ఎస్పెషల్లీ మన యూత్ కోసం. సో మనం వచ్చేసి టాపిక్ ఇంట్రొడక్షన్ చూద్దాం. స్టార్టింగ్ అయితే టాపిక్ నేమ్ వినగానే అబ్బా వీడు ఓల్డ్ యాటిట్యూడ్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిండ్రా అని అనుకోకండి, బికాస్ ఐ ఆమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద యూత్, ఐ ఆమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద యూత్. కమింగ్ టు ద టాపిక్, అసలు బైక్ రైడ్ ఎందుకు, అసలు ఎందుకు ఆ థ్రిల్, ఎందుకు ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్ కోసం మనం ఏమేం చేస్తాం, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే స్కూల్ నుంచి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇట్లా అయిపోగానే మనకు కొత్తగా రెక్కలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఒంట్లో రక్తం ఉరకలేస్తూ ఉంటుంది. మన స్పీడ్ని మనం కూడా ఆపలేము. అప్పుడు స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఎమోషనే ఈ బైక్. పేరెంట్స్ పైన ప్రెజర్ పెడతాం మనకు బైక్ కావాలి అని.

ఆ బైక్ మన చేతికి రాగానే ఏదో సాధించిన ఫీలింగ్. మనకి ఎలా ఉన్నా మన పేరెంట్స్కి మాత్రం మన ఇంట్లో నుండి బైక్ తీసిన క్షణం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే క్షణం వరకు ప్రతి క్షణం ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. దేవునికి మొక్కుతారు, దేవుడా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి సేఫ్గా రావాలి అని చెప్పి. ఇలా ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వెహికల్స్ తీసుకొని వెళ్ళడం వల్ల ట్రాఫిక్ పెరుగుతూ పోతుంది, దానితో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో మనం రీసెంట్ స్టాటిస్టికల్ డేటా చూసుకుంటే ఒక రోజుకి సగటున మన భారతదేశంలో 474 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న నెంబర్ అయితే అస్సలు కాదు. ఇలా చూసుకుంటే ఒక ఇయర్ ఆల్మోస్ట్ 2 lakh యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ అందులో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది మన యూతే. కేవలం మన ఇండియాలోనే ఇలా ఉంటే వరల్డ్ వైడ్ ఇంకెన్ని యాక్సిడెంట్ అవుతున్నాయో మనం కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. అసలు ఈ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? మన యూత్కి ఈ టాపిక్కి సంబంధం ఏంటంటే ముఖ్యంగా 2 reasons ఉన్నాయి. ఒకటి అడ్రినలిన్ రష్, ఇంకోటి డోపమైన్ ఎఫెక్ట్. మనం ఏ పని చేయాలన్నా మనలో ఉన్న హార్మోన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ టాపిక్ను మనం బ్రీఫ్గా చూద్దాం. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఏమవుతుందిలే ఇంత చిన్నదానికి అనే ఒక యాటిట్యూడ్, ఉరకలేసే ఉత్సాహం. నెక్స్ట్ అలా ఆలోచించడం వల్లనే లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా రైడ్కి వెళ్తాం. ట్రిపుల్ రైడ్ అయినా కేసీఎం, 18+ వచ్చినా లైసెన్స్ తీసుకోకుండా ట్రిపుల్ రైడింగ్లు అంటూ ఏజ్ రాకుండా తిరుగుతాం. సో ఇది ఒక మెయిన్ రీజన్ వల్ల 40% ఆఫ్ ద యాక్సిడెంట్స్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ఇండియా. ఇదే రీజన్. ఇంకోటి ఏంటంటే యూత్లో బ్లడ్ సలసలాడుతూ ఉంటుంది. సో మొత్తం ఉడుకు రక్తం కదా మన యూత్ మొత్తం. ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు మా ఫిజిక్స్ సార్ చెప్పిన కొటేషన్ కూడా గుర్తొస్తుంది 10th class. అరే మనం యూత్ రా పంచ్ గట్టిగా ఇస్తే దెబ్బకి వాల్ బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అయ్యేది అవ్వని తర్వాత వచ్చేట, కానీ ఆ యాక్షన్ అటెంప్ట్ చేసే గట్స్ నీలో ఉండాలి రా అని అంటాడు. సో ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం మన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ చాలా ప్రికాషన్స్ ఇలాంటివన్నీ చేసుకొని వాళ్ళ స్టంట్స్ అటెంప్ట్ చేస్తారు. అవి వాళ్ళు ఏం టైంపాస్ చేయరు, వాళ్ళకి ఏమి ఒట్టిగా రాదు. అది విచ్ విల్ బి ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ, ఫుల్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తారు. అవి చేయడం వల్ల వాళ్ళకి మనీ వస్తాయి. అవి మన యూత్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది మన యూత్కి ఒక ప్యాషన్ లాగా కన్వే అవుతుంది. ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ స్టంట్ చేసిండు కదా మనం కూడా చేద్దాం, అతను వీలి కొట్టిండు కదా మనం కూడా వీలి కొడతాం. అసలు వీలి అంటే ఏం లేదు, బైక్ ఫ్రంట్ టైర్ లేపి ఇట్లా నడపను. సో అదనమాట. సో వాళ్ళ స్టంట్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల దాని యూస్ ఇంకా 10 ఇన్స్పైర్ అవుతారు. సో మనం కూడా అది చేయాలని ఒక థాట్ ప్రాసెస్ మనలో డెవలప్ అవుతుంది. ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది బిహైండ్ దిస్, దట్ ఈస్ డోపమైన్ ఎఫెక్ట్. ఏదైనా మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ మనకు హ్యాపీనెస్ ఇస్తే డోపమైన్ రిలీజ్ అవుతుంది. 2 types ఉంటాయి ఇందులో కూడా, ఒకటి హ్యాపీ ఇంకోటి నాన్ ప్రొడక్టివ్. ఈ హ్యాపీ అంటే మనకి ఎవరన్నా నార్మల్గా జోక్ వేసినప్పుడు నవ్వు వస్తే అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి అది. ఇంకోటి సెకండ్ టైప్ ఏంటంటే నాన్ ప్రొడక్టివ్ డోపమైన్. సో ఇది మనం అటెంప్ట్ అంటే సెల్ఫ్ యాక్టివిటీ, మనం అటెంప్ట్ చేసినప్పుడు మనం సెల్ఫ్ అవేర్గా ఓకే ఈ పర్టికులర్ స్టంట్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది సో ఇది చేద్దాం అనేది. సో ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కిందికి వస్తుంది. మనకు బైక్ స్టంట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది డోపమైన్. ఇట్ విల్ గివ్ టెంపరీ హ్యాపీనెస్ ఎందుకంటే ఇది అన్ప్రొడక్టివ్ డోపమైన్ కాబట్టి. సో ఇది ఒకటే కాదు మన ఇండియాలోనే కాదు, థ్రూఅవుట్ ది వరల్డ్ అన్అఫీషియల్గా స్టంట్ యాక్టివిటీస్ ఇంకోటి స్పీడ్ రేసెస్ ఇవన్నీ పెట్టుకొని చాలా పార్టిసిపేట్ చేస్తారు, విచ్ విల్ బి ఇన్వాల్వింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెన్సీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఐఎమ్ సేయింగ్ ఇన్ హోల్ వరల్డ్. దానివల్ల వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్తున్నా కదా ఇదంతా డోపమైన్ ఎఫెక్ట్, ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు మన యూత్ ఎక్స్పెషల్లీ ఏజ్ ఫ్రమ్ 16 to 24 ఏజ్ అయితే ఉందో చాలా క్రూషియల్. ఎవరైనా మంచి చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పడం ఏంది అనిపిస్తుంది. ఒక పర్టికులర్ యాక్షన్ ఇది చెయ్యొద్దురా అంటే అది మంచిది కాకపోయినా ఈగకపోయినా అదే చేస్తాం, అలాంటిది ఏజ్. సో ఈ థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్కి మెయిన్గా ఇదే రీజన్. చెప్తున్నా కదా యూ విల్ గెయిన్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇస్ అండ్ యూ విల్ గెయిన్ ఓన్లీ 1 thing హియర్, దట్ ఈస్ ఓన్లీ యువర్ టెంపరీ డోపమైన్. ఇదేం చిన్న విషయం కాదు, ఇక్కడ నేను వచ్చి ఒక 10 మాట్లాడడానికి పోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఏంటంటే ట్రిపుల్ రైడింగ్, నో లైసెన్స్, నో నెంబర్ ప్లేట్, నో ఆర్సీ, నో పొల్యూషన్, నో నథింగ్. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీసు వాళ్ళకి దొరికితే ఎట్లుంటుంది ఊహిస్తే చాలా భయంకరంగా ఉంది కదా. బట్ మై ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ రీసెంట్లీ ఇన్ ద డిసెంబర్. సో ఆ బైక్ మళ్ళీ కోర్టుకి వెళ్ళి కౌన్సిలింగ్ సెషన్లో అటెండ్ అయ్యి పాద ఛాలెంజ్ అన్నీ చేసి ఇంకా వాళ్ళతో తిట్లవడం అన్నీ అయిపోయేసరికి 15,000 ఖర్చు అయిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్. అప్పటి నుంచి నో ట్రిపుల్ అడిగేవాడు. మీకు అనిపించచ్చు ఒక్క స్టంట్ అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ ఒక్క మాట ఉంది చూసేలా, ఆ ఒక్క మాట అనుకొని వాళ్ళ లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు మిగిలిచ్చేది ఏంటంటే మీ పేరెంట్స్ ఫేసెస్లో శాడ్నెస్ అండ్ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రమే. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం, ప్రికాషనరీ మెజర్స్. సో ఇట్ విల్ బి లైక్ ఎ రష్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ఒక పర్టికులర్

0: యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనిపించినప్పుడు దాని వల్ల జరిగే లాభాల కంటే లాసెస్ ని ఎక్కువ మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అది ఎక్కడ దాకా పోతుంది, వాట్ ఇఫ్ ఐ లూస్ ఇన్ ద మిడిల్ అనుకొని ఊహించుకుంటే మళ్ళీ కళ్ళలో కూడా ఆ యాక్టివిటీ చేయాలనిపించదు. ఇంకొక రెమెడీ ఏంటంటే యోగా. చెప్తున్నా కదా, యూ విల్ రీస్టార్ట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యోగా. ఇంకా ట్రాఫిక్ లో ఫాలో అవ్వాల్సినవి, గో విత్ ఎ లిమిటెడ్ స్పీడ్ అండ్ వియర్ హెల్మెట్. దీస్ ఆర్ స్మాల్ ఇష్యూస్, మనకు రోజు చెప్పేవి, బట్ స్మాల్ ఇష్యూస్ విల్ షో బిగ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎట్ లాస్ట్ కంక్లూజన్ మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పినా కదా ఇంకోసారి బైక్ తీయాలి, స్టంట్ కొట్టాలి, లేకపోతే ఏమైనా థ్రిల్ సీకింగ్ యాక్టివిటీస్ లైక్ బైక్ స్టంట్స్ ఇవన్నీ పర్ఫామ్ చెయ్యాలి అనిపించినప్పుడు ఒకసారి మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి, ఆ యాక్టివిటీ మొత్తం చెయ్యాలన్న ఆలోచన అక్కడికే ఆగిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మెడిటేషన్ చేసుకోండి, పేషెంట్ తెచ్చుకోండి. మన యూత్లో పేషెంట్స్ చాలా తక్కువ, సో పేషెంట్ తెచ్చుకోండి. ఈ ఏజ్లో తొందర అస్సలు పనికిరాదు, చేసే చిన్న చిన్న మిస్టేక్సే కెన్ టర్న్ యువర్ లైఫ్ ఇన్ టు నెక్స్ట్ పాయింట్. అక్కడ దాకా మన లైఫ్ ఆగిపోవచ్చు ఆగకపోవచ్చు బికాస్ ఆఫ్ ఓన్లీ దట్ వన్ మిస్టేక్. అది ఎక్కడ దాకా పోయి ఆగేది మనకు కూడా తెలియదు. ఎట్ లాస్ట్ ఐ కంక్లూడ్ మై టాక్ ఓవర్ హియర్ విత్ దీస్ ఫాలోయింగ్ లైన్స్. జీవితం విలువైనది, ప్రదర్శన కోసం ప్రమాదాన్ని ఆశ్రయించకండి, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పనికిరాదు, ముందే జాగ్రత్త పడండి. సో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్.
1: విన్నారుగా, తాత్కాలిక ఆనందం కోసం వేగాన్ని ఎంచుకుంటే జరిగే విపరిణామాలు, సుకుమార్ చెప్పిన విషయాలన్నిటి నుంచి మంచిని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, డెసిషన్ మేకింగ్ అంటే సమయానికి తగిన నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, యువత ఏ దశల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ జీవితంలో విజయం సాధిస్తారు అనే అంశాలను వివరించడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు నూతన్ ఆర్య.
2: ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ డెసిజన్ మేకింగ్. అసలు డెసిజన్ అంటే ఏంటి? దీనికి ఎన్నో అకాడమిక్ డెఫినేషన్స్తో పాటు సైంటిఫిక్ స్పెక్యులేషన్స్ ఉన్నా కానీ జనరల్గా డెసిజన్ అంటే ఒక ఐడియా, అది ఒకవేళ యాక్షన్లో పెట్టినట్టయితే దాన్ని మనం డెసిజన్ అని కన్సిడర్ చేస్తాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే సమయానికి మన మైండ్లో ఎన్నో లక్షలాది కొద్ది డెసిజన్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఒక డెసిజన్ లైఫ్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో అందరికీ తెలుసు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ డెసిజన్ అనే పదం లోతుల్లోకి వెళ్తే అదొక ఎంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటో అందరికీ అర్థమవుతుంది. ఈ డెసిజన్ మేకింగ్లో ఫ్రీ విల్ అంటే స్వతహాగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ అందరికీ ఉన్నా, మనం ఫ్రీ విల్ అనే పదం ఓన్లీ కొద్ది విషయాలలో మనం అప్లై చేస్తూ ఉంటున్నాం. కానీ అన్ని సిచ్యువేషన్స్లో ఈ ఫ్రీ విల్ అనేది మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ అడాప్షన్. కెరియర్ అడాప్షన్ అనేది చాలామంది లైఫ్స్లో ఒక క్రూషియల్ ఈవెంట్. ఈ ఒక్క డెసిజన్ కొంతమంది లైఫ్లో కలర్ఫుల్ ఈవెంట్ మరియు ఒక ట్రాజెడీ. ఎందుకంటే రానున్న 20 సంవత్సరాల్లో మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఆ ఒక్క డెసిజన్. ఈ డెసిజన్ తీసుకునే ముందు మనం ఎంతోమంది దగ్గర సజెషన్స్ తీసుకొని ఆచితూచి ఒక కెరియర్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సివిల్ సర్వెంట్ కావాలి అని నేను అనుకుంటే ద ఫస్ట్ థింగ్ చేసేది ఆ ప్రాసెస్ సెలెక్షన్లో ప్రీవియస్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్, ఆ ప్రాసెస్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ అవన్నీ జాగ్రత్తగా గమనించి నేను ముందుకెళ్తూ ఉంటాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటే ఐ స్ట్రైవ్ హార్డ్ టు అచీవ్ ఇట్. కానీ ఈ ప్రాసెస్లో ఒక 3 మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లైక్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టేషన్ అండ్ రిజల్ట్. ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఫీల్డ్లో ప్రీవియస్ ఎవరైనా వర్క్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్లో అనుభవం అయినవి మనకు కొన్ని చెప్తూ ఉంటారు, మనకి యూజ్ అవుతాయని. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఒక హోప్తోని ఆ కెరీర్ అనేది అడాప్ట్ చేసుకుంటాం, ఆ ఎక్స్పెక్టేషన్తో పాటు ముందుకెళ్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. రిజల్ట్ అంటే ఈ ప్రాసెస్లో లాస్ట్ మనం ఏం అవ్వాలనుకున్నామో, ఏం చేసామో అదే మనని ముందు నిలబడతూ ఉంటుంది. ఇది ఒక బ్రేకర్ పాయింట్, ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం అయ్యాక రిజల్ట్ మనకి అనుకూలంగా వస్తే విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, కానీ రాకపోతే విల్ బి ఫీలింగ్ డిప్రెస్డ్. ఇంకా మోటివేషన్ గురించి మనం వెతుకోవాల్సి వస్తుంది. బట్ దిస్ ఈజ్ సో న్యాచురల్ ఫర్ ఎ హ్యూమన్, బట్ ఇది ఒక లైఫ్ చేంజింగ్ కావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం రిజల్ట్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేసే యాటిట్యూడ్ మనకి డెవలప్ అయితే విల్ బి ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇంకా ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ రాంగ్ ఆర్ కరెక్ట్ డెసిజన్? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ మళ్ళీ గమనిస్తే డెసిజన్లో రైట్ ఆర్ రాంగ్ అని ఉంటాయా, లేకపోతే ఆ డెసిజన్ మేకింగ్లోనే మన అప్రోచే రైట్ ఆర్ రాంగ్ అని ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఫ్రెండ్స్తో పాటు ఏదైనా హోటల్కి వెళ్ళినట్టయితే అక్కడ మనం కొన్ని ఆర్డర్స్ చేస్తూ ఉంటాము. ఆర్డర్స్లో మనము జనరల్గా మన ఫ్రెండ్ ఏది తీసుకుంటే అది

0: తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తాము, ఎందుకంటే అక్కడ ఆలోచించడానికి ఎక్కువ స్కోప్ మనం ఇవ్వము. సో ఇక్కడ ఫ్రీ విల్ అనేది అప్లై కావట్లేదు. చివరికి తిన్నాక అది బాగుంటే తిని, బాగలేకపోతే నేను అప్పుడే నేను అనుకున్నది తీసుకుంటూ అయిపోతుండే కదా, వీడి మాట వినాల్సి వచ్చింది అని వి జస్ట్ కంప్లైన్. ఇంకా డిసిషన్ మేకింగ్లో అడిక్షన్, మనము ఆల్కహాల్ సిగరెట్ అడిక్స్ చూస్తూ ఉంటాం. ఆ అడిక్షన్ ఎలా మొదలైందని పక్కన పెడితే అది మానేయడానికి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్సీగా నికోటిన్ ఫ్రీ గమ్స్ అంటూ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని వచ్చాయి. వచ్చాక కూడా అది ఒక షార్ట్ టర్మ్ హెల్ప్ మాత్రమే మనకి చేస్తుంది. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ డిసిషన్ మన చేతుల్లోనే ఉంటుంది, అది మానేయాలా వద్దా అని. డెసిషన్ మేకింగ్లో సూసైడ్ అనేది ఇంకొక మేజర్ ఫ్యాక్టర్. సూసైడ్స్ మనం ప్రివెంట్ చేయాలా వద్దా అని ఆలోచించక ముందు అసలు సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే అందులో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. లైక్ ఎకనామికల్గా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటారు. బట్ అందులో డెసిషన్ మేకింగ్ ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే, నువ్వు చనిపోవడానికి తీసుకునే ఒక డెసిషన్, అది నీ ఫ్రీ విల్ అంటే, నువ్వు ఎవరిని అడిగి తీసుకోవా డెసిషన్, నేను చనిపోవాలా వద్దా, ఎలా చనిపోవాలి, ఏ టైంకి చనిపోవాలి అని. అంటే నువ్వు చనిపోవడానికి తీసుకోవాల్సిన ఒక డెసిషన్, అంటే నీకు నువ్వు స్వతహాగా తీసుకున్న డెసిషన్, అదే బ్రతకడానికి నీకు 100 డెసిషన్స్ ఎందుకు కావాలి, 100 మందిని ఎందుకు అడుగుతున్నావు అంటే, అదే బ్రతకడానికి నీ స్వతహాగా ఒక డెసిషన్ నువ్వు తీసుకోవచ్చు కదా.
1: విన్నారు కదా, డెసిషన్ మేకింగ్కి మన జీవితంలో ఎంత ప్రత్యేక స్థానం ఉందో. వినడమే కాదు, మన జీవితంలో కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కని విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాము. కార్యక్రమంలో చివరగా మాదక ద్రవ్యాల వ్యసనం, వ్యక్తి మరియు సమాజం బాధ్యత అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని విన్నాము. ఈ చర్చలో పాల్గొంటున్న విద్యార్థులు బ్యూలాగ్రేస్, వాంగ్మయి, శ్రీతం, సుకుమార్, అనుసంధానకర్త వర్షిత్.
2: ఈరోజు మన చర్చా అంశం, మందు మరియు మాదక ద్రవ్యాలు వ్యసనాన్ని తగ్గించడంలో ఎక్కువ బాధ్యత ఎవరిది, వ్యక్తిదా లేదా సమాజందా? రవి వ్యక్తిగత బాధ్యతను బలంగా విశ్వసించే వ్యక్తి. అనన్య రవికి మద్దతు ఇచ్చే వ్యక్తి. విక్రమ్ సమాజం పాత్ర ప్రాముఖ్యమని వాదించే వ్యక్తి. ప్రియ సమాజం సహాయం అవసరమని నమ్మే వ్యక్తి. ముందుగా వ్యక్తిగత బాధ్యతను మద్దతు ఇచ్చే పక్షంలో మాట్లాడుకుందాం. రవి మీరు మొదలు పెట్టండి.
3: అందరికీ నమస్కారం. మందు మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ బలవంతంగా మందు లేదా మాదక ద్రవ్యాలు తాగించరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒత్తిడి లేదా బాధల నుంచి తప్పించుకునేందుకు మందు లేదా మాదక ద్రవ్యాలను సేవిస్తారు. కానీ సమస్యల నుంచి పారిపోవడం కంటే వాటిని ఎదుర్కోవడం మనకు చాలా ముఖ్యం. కనుక ఈ వ్యసనం నుంచి బయటపడడానికి వ్యక్తి తనలోంచి మార్పు బయటికి రావాలి. వారి ఆత్మశక్తి, స్వయ నిర్ణయం వాళ్ళను మారుస్తుందని నేను నమ్ముతాను.
4: రవి మీరు చెప్పింది సరే, కానీ మీరు మరిచిన విషయం ఏంటంటే చాలామందికి జీవన పరిస్థితులే వ్యసనాలకి కారణమవుతున్నాయి. పేదరికం, ఒత్తిడి, కుటుంబ సమస్యల వల్ల ఈ వ్యసనాలకి దగ్గరవుతున్నారు. మందు తాగితే కొంతకాలానికి బాగానే అనిపిస్తుంది అని భావించి మొదలు పెడుతున్నారు. సమాజం ఈ సమస్యలకు పరిష్కారం ఇస్తే వ్యసనాలకు చాలామంది దూరమవుతారు.
5: మీరు చెప్పేది నిజమే ప్రియ, కానీ పరిస్థితులు ఎంత కష్టమైనా మార్పు వ్యక్తి నుండే మొదలవ్వాలి. వ్యక్తి తనకు ఏది మంచిది ఏది చెడు అన్న అవగాహన కలిగి ఉండాలి. ఎంతో మంది తమ ఆత్మశక్తితోనే మారిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తన ప్రయత్నం తను చేయగలగాలి.
6: అనన్య మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పింది ఆత్మశక్తి ఉన్నవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది, కానీ ప్రతి ఒక్కరికి ఒకే విధమైన సహాయ వాతావరణం అందుబాటులో ఉండదు. కొంతమందికి కుటుంబం మద్దతు ఇవ్వదు, చాలామందికి సరైన కౌన్సిలింగ్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ అందుబాటులో ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం వారికి అవసరమైన వాతావరణం కల్పిస్తే వ్యక్తుల మార్పు సులభంగా జరుగుతుంది.
2: ఇంతవరకు రెండు వైపుల మంచి వాదనలు వచ్చాయి, రెండో రౌండ్ ప్రారంభిద్దాం. ఇప్పుడు రవి మీరు మీ పక్షాన్ని మరింత బలంగా వివరించండి.
3: మనకిప్పుడు సమాచారం పుష్కలంగా అందుబాటులో ఉంది. ఎవరికైనా తాము దారి తప్పిందనిపిస్తే, తాము తీసుకున్న తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకోవడం కోసం వాళ్ళు చేసే పనే అది వారి బాధ్యత. రోజు అనేక మంది ఆత్మశక్తితోనే మందు మరియు మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడుతున్నారు. అంటే మార్పు మన చేతిలోనే ఉంది.
4: అయితే కొంతమంది ఎప్పటి నుండో ఈ మాదక ద్రవ్యాలకి ముడిపడి ఉంటారు. తన చెడిన కోతి వనమంతా చెడిచినట్లు వాళ్ళ సహచరులు ఒత్తిడిచే లేదా సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఈ మందుపై ఆకర్షణ చూపిస్తున్నారు. సమాజం ఈ అంశాలను తొలగించి మంచి మార్గాలు చూపితే వ్యసనం తక్కువ అవుతుంది.
5: నిజమే ప్రియ, కానీ వ్యసనం అనేది వ్యక్తిగత నిర్ణయాల

0: పర్యవసానమే. చిన్నప్పటి నుంచి పిల్లలకు సరైన అవగాహన ఉంటే వారు పెద్దయ్యాక మంచి తీర్మానాలు తీసుకుంటారు.
1: ఇంతవరకు మీరు ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఎస్ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఇంతటితో ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పీడియాట్రిషియన్ 3, ANM 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8, జియాలజిస్ట్ 1, OBG స్పెషలిస్ట్ 1, CHO పల్లె దవాఖాన 6, ఫిజీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ANM 3, ఈ విధంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి ANM, GNM, MBBS, MD, DNB, BSc నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిటు, వయోపరిమితి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ vanaparthi.telangana.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్ విభాగంలో కానిస్టేబుల్ ఖాళీలను, అదేవిధంగా ఫైర్మెన్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు నిర్దిష్ట శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్స్ ఉద్యోగానికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 అక్టోబర్ 2026. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖల్లో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ ఖాళీలు, డ్రైవర్ విభాగంలో 213 కానిస్టేబుల్ ఖాళీలు, 378 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC విజయవాడ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా అవసరం. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2026. ఇవేగాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్ మెన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,

0: గ్రేడ్ 1 సూపర్వైజర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 T20 క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7-8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తుందని చెప్పారు.
1: దేశ్ మే బహుత్ సారే హైవే బన్ రే, రైల్వే లైన్స్ బన్ రీ హే, వాటర్ వే బనే, పోర్ట్స్ నయ బన్ రే, ఎయిర్పోర్ట్స్ నయ బన్ రే, ఇన్ సబ్ కా ఏక్ యూనిఫైడ్ తరహ సే ప్లానింగ్ హో, ఉస్కే లియే పీఎం గతి శక్తి పోర్టల్ ప్రధాన మంత్రి జీ నే కుచ్ వర్షో పహలే లాగూ కియా థా. అబ్ భవిష్య కీ జరూరతో కో దేఖతే హువే జో ప్లానింగ్ బనానీ హో, ఉస్ సబ్ కో స్టడీ కర్నే కే లియే ఏక్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ కా నిర్మాణ కియా జాయేగా.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ఏ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ కే సహయోగ్ సే చలేగా, లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఏ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్టివ్. ప్రొఫెషనలీ మేనేజ్ హోగా, జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే, ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్, ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు

స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై

0: సైరస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరిగారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.
6: రైతులకు మరింత అధిక దిగుబడి, నాణ్యమైనటువంటి ధాన్యం, చీడపీడలు, తెగుళ్లను తట్టుకునేటువంటి సామర్థ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కొనేటువంటి లక్షణాలు కలిగినటువంటి వరి రకాలను అభివృద్ధి చేయడంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ముఖ్యంగా బయోటెక్నాలజీ ద్వారా వరి జన్యు లక్షణాలను అధ్యయనం చేసి రైతుల అవసరాలకు అనుగుణమైనటువంటి కొత్త రకాల రూపకల్పనకు మార్గం అనేటువంటిది సుగమం అవుతుంది. మరి వరి రకాల అభివృద్ధిలో ఇది ఎలా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా బయోటెక్నాలజీ అంటే ఏంటి, సాంప్రదాయ వరి వంగడాల అభివృద్ధికి ఆధునిక బయోటెక్నాలజీకి ఉన్నటువంటి తేడా ఏమిటి, రైతులకు దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, వంటి అంశాలను తెలుసుకునేందుకు గాను మనకు ఈరోజు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి విభాగంలో బయోటెక్నాలజీ సైంటిస్ట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వై హరిగారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా

0: బయోటెక్నాలజీ అంటే ఏమిటి, వరిలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు సార్?
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వైహరి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ మరి విభాగంలో బయోటెక్నాలజీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. బయోటెక్నాలజీ అంటే జీవ సాంకేతిక శాస్త్రం, అంటే దీని మీద మనం ప్రాణం కలిగినటువంటి మొక్కలు వాటి మీద చేసే రీసెర్చ్ నే బయోటెక్నాలజీ అంటారు. బయోటెక్నాలజీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొత్త వంగడాలండి, డిసీజ్ రెసిస్టెన్స్, పెస్ట్ రెసిస్టెన్స్, హైలింగ్ ఉన్నటువంటి వాటిని డెవలప్ చేసేదే బయోటెక్నాలజీ అంటారు సార్.
0: ముఖ్యంగా సాంప్రదాయ వరి వంగడాల యొక్క అభివృద్ధికి ఆధునిక బయోటెక్నాలజీకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి?
1: సాంప్రదాయ పద్ధతి అంటే కన్వెన్షనల్ బ్రీడింగ్ అంటారు. సాంప్రదాయ పద్ధతిలో ఒక వరి రకాన్ని కానీ వంగడాన్ని కానీ డెవలప్ చేయాలంటే 10 నుంచి 12 సంవత్సరాల కాల పరిమితి కలుగుతుంది. అదే బయోటెక్నాలజీ ద్వారా మనం ఒక వెరైటీని రిలీజ్ చేయాలనుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల కాల పరిమితి సరిపోతుంది. సాంప్రదాయ పద్ధతికి బయోటెక్నాలజీకి దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల కాల పరిమితి తగ్గించవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో మనం ఒక వెరైటీని డెవలప్ చేయాలంటే డోనార్ పేరెంట్ అంటే దాత గ్రహీత రిసిపెంట్ పేరెంట్ కి క్రాస్ చేసి వచ్చినటువంటి F1 ప్లాంట్స్ ని ఫినోటైపిక్ గా విజువల్ గా వాళ్ళు బ్రీడర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి ఫిజికల్ గా చూస్తారు. వాళ్ళు ఫిజికల్ గా చూసి అది హైబ్రిడా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి నచ్చిన మొక్కలని డోనార్ పేరెంట్కి రెసిపియెంట్ పేరెంట్కి డిఫరెంట్గా ఉన్నదాన్ని హైబ్రిడ్ అని కన్ఫర్మ్ చేసుకుని దాన్ని వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అట్లా F1 జనరేషన్, F2 జనరేషన్, F3 జనరేషన్, అట్లా F6 జనరేషన్స్ వరకు వెళ్ళి తర్వాత దాన్ని ఈల్డ్ ట్రయల్స్ చేస్తారు. OVT, PVT, AVT ఒక 3 సంవత్సరాలు ట్రయల్ చేస్తారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు ఈల్డ్ దశలో పరిశీలించిన తర్వాత దాన్ని మళ్ళీ మల్టీ లొకేషన్ ట్రయల్స్ అని చెప్పేసి వేరే వేరే ప్లేసెస్ లో ఈల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ఇట్లా అయిపోయిన తర్వాత దాన్ని మినీ కిట్స్ లాగా చేసుకుంటూ పోతారు. ఈ విధంగా చేయడానికి 10 నుంచి 12 సంవత్సరాల కాల పరిమితి కలుగుతుంది. అదే మనం బయోటెక్నాలజీ ద్వారా వెరైటీని డెవలప్ చేయాలనుకుంటే మనం డోనార్ పేరెంట్ అంటే దాత, గ్రహీత అంటే రెసిపెంట్ పేరెంట్ కి క్రాస్ చేసినప్పుడు డోనార్ పేరెంట్ లో ఏమున్నాయి, జీన్స్ బ్యాక్టీరియల్లీబ్లేట్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయా, గాల్మేజ్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయా, లేకపోతే అగ్గి తెగులు తట్టుకునేటువంటి బ్లాస్ట్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయా అని చెప్పేసి మనకి ఐడియా ముందలే తెలుసు. దానికి సంబంధించినటువంటి మాలిక్యులర్ మార్కర్స్ ఉంటాయి. ఆ మాలిక్యులర్ మార్కర్స్ ఉపయోగించుకుని వచ్చిన హైబ్రిడ్ లో లీఫ్ శాంపుల్ ఐసోలేషన్ చేసి మన హైబ్రిడ్స్ నుంచి ఒక్కొక్క ప్లాంట్ నుంచి లీఫ్ శాంపుల్ తీసుకుని దాన్ని DNA ఐసోలేషన్ చేసి మాలిక్యులర్ మార్కర్స్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని జీన్స్ ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాలు ఉన్నటువంటి ప్లాంట్స్ ని సెలక్షన్ చేసుకుని మిగతా వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా సెలక్షన్ చేసుకుని పాజిటివ్ ఉన్న లక్షణాలు ఉన్న ప్లాంట్స్ ని F1 జనరేషన్ లో సెలెక్ట్ చేసుకుని దాన్ని తిరిగి మళ్ళీ రెసిపెంట్ పేరెంట్తో బ్యాక్ క్రాస్ చేయడం వల్ల వచ్చేదానికి BC1F1, BC2F1, అట్లా 3 జనరేషన్ వరకు వెళ్తాం. దీంట్లో ఏంటంటే మనం BC1F1 లో కానీ BC2F1 లో కానీ ఆ జీన్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవటమే కాకుండా ఎంతవరకు మనకి రెసిపియెంట్ పేరెంట్ యొక్క జీనోమ్ వస్తుంది, ఎంతవరకు మనకి డోనార్ పేరెంట్ జీనోమ్ వస్తుందని ఎవాల్యుయేషన్ చేసుకుంటూ ప్రతి జనరేషన్ లో ఉండటం వల్ల మన కాల పరిమితి తగ్గించవచ్చు. మళ్ళీ బయోటెక్నాలజీ ద్వారా రిలీజ్ చేసినటువంటి వెరైటీస్ ఏదైనా కూడా ఒరిజినల్ పేరెంట్ మనం ఇంప్రూవ్ చేయాలనుకున్న పేరెంట్ కి దాదాపుగా అన్ని విధాలుగా సిమిలర్ గా ఉండి ఒక డిసీజ్ రెసిస్టెన్స్ కానీ పెస్ట్ రెసిస్టెన్స్ కానీ తట్టుకునే లక్షణాలు ఒకటి అడిషనల్ గా వస్తాయి.
0: మరి ఈ బయోటెక్నాలజీ పాత్ర ఈ విధంగా ఉంటే మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ అని అంటారు, అదంటే ఏంటంటారు సార్?
1: మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ అంటే మనకి వరిలో చూసుకుంటే కనుక 12 క్రోమోజోమ్లు ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ యొక్క మన యొక్క ప్రతి క్రోమోజోమ్ యొక్క సీక్వెన్స్ తెలుసు మనకి, ఏ క్రోమోజోమ్ ఎంత పొడవు ఉంది, ఎంత MB ఉంది అని చెప్పేసి అన్ని యొక్క క్రోమోజోమ్ల యొక్క మనకి సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు. అయితే ఆ క్రోమోజోమ్ లో ఇప్పుడు బ్యాక్టీరియల్లీబ్లేట్ రెసిస్టెన్స్ కానీ బ్లాస్ట్ రెసిస్టెన్స్ జీన్స్ కానీ చూస్తున్నప్పుడు సపోజ్ PI54 అనే బ్లాస్ట్ రెసిస్టెన్స్ జీన్ చూస్తే క్రోమోజోమ్ 11th క్రోమోజోమ్ మీద పలానా పొజిషన్ లో ఉంది తెలుసు. దానికి సీక్వెన్స్ మనకి తెలుసు, మాలిక్యులర్ మార్కర్స్ ఉపయోగించుకుని ఆ జీన్ ఉందా లేదా అని చెప్పేసి F1, BC1F1, BC2F1 ప్రాసెస్ లో స్క్రీనింగ్ చేసే ప్రాసెస్ ని మాలిక్యులర్ మార్కర్స్ చేసే పద్ధతినే మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ అని అంటారు. అదే F1 లో ఉందా లేదా అని చెప్పే ప్రాసెస్ ని మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ అంటారు. F1 ప్లాంట్స్ పాజిటివ్ ఉన్న ప్లాంట్స్ ని తిరిగి మనం రెసిపియెంట్ పేరెంట్ తో సంకరీకరణం చేసి మళ్ళీ BC1F1 ప్లాంట్స్ వచ్చిన తర్వాత BC1F1, BC2F1, BC2F2 ఇట్లా వివిధ జనరేషన్స్ వరకు పురిగయ్యే ప్రాసెస్ ని మాలిక్యులర్ బ్రీడింగ్ అంటారు.
0: మరి వరి తెగుళ్లను తట్టుకునేటువంటి రకాల అభివృద్ధిలో జీవ సాంకేతిక శాస్త్రం యొక్క పాత్ర ఏంటంటారు?
1: ఇప్పుడు మనం ఒక మొక్క మీద ఒకటే వెరైటీలో అగ్గి తెగులు తట్టుకునే జీన్స్ ప్లస్ ఉల్లికోడిని తట్టుకునే జీన్స్, బ్యాక్టీరియల్లీబ్లేట్ రెసిస్టెంట్ జీన్స్ అనే దాన్ని ఇంట్రాగ్రెస్ చేయాలనుకో, చొప్పించాలనుకో జీన్స్ ఒకటే వెరైటీలోకి సాంప్రదాయ పద్ధతిలో చాలా కష్టం. సాంప్రదాయ పద్ధతిలో మనం కనుగొనలేం ఒకటే మొక్క మీద అది అగ్గి తెగులు తట్టుకుంటుందా, లేకపోతే ఉల్లికోడిని తట్టుకుంటుందా, లేకపోతే బ్యాక్టీరియల్లీబ్లేట్ తట్టుకుంటుందా అని చెప్పేసి మనం ఒకటే మొక్క మీద కన్వెన్షనల్ పద్ధతి ప్రకారం చెప్పాలంటే చాలా కష్టం. మనం మాలిక్యులర్ మార్కర్స్ కానీ మార్కర్ బయోటెక్నాలజీ ద్వారా ఏంటంటే అది 30 నుంచి 40 రోజుల కాల పరిమితికి ఉన్న మొక్కల నుంచి మనం ఆకులను తీసుకుని ఆకుల నుంచి DNA ఐసోలేషన్ చేసి మాలిక్యులర్ మార్కర్స్ ఉపయోగించుకుని దాంట్లో జీన్స్ ఉన్నాయా లేవా

0: అల్మిజ్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయా లేవా, బ్యాక్టీరియల్ బ్లేట్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయా లేవా, బ్లాస్ట్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయా లేవా అని మనం పీసీఆర్ పెట్టి కన్ఫర్మ్ చేసుకోవడం వల్ల ఆ జీన్స్ ఉంటే కనుక 100% అగ్గి తగిలిని కానీ ఉల్లికోడిని కానీ బ్యాక్టీరియల్ బ్లేట్ కానీ తట్టుకుంటుందని చెప్పగలం. అదే మనం సాంప్రదాయ పద్ధతిలో చెప్పాలనుకుంటే కనుక ఒకటే మొక్క మీద మనం చేయలేం. ఒకటే మొక్క మీద అగ్గి తెగుల్ని, ఒకటే మొక్క మీద బ్యాక్టీరియల్ బ్లేట్ ని, గాల్మిజ్ రెసిస్టెన్స్ ని స్క్రీన్ చేయడం కష్టం. దాన్ని వేరు వేరు ప్లేసెస్ లో గ్రో చేయాలి. ఉల్లికోడికి వచ్చేసరికి ఎంటమాలజీ పురుగులకు సంబంధించినట్టు వాళ్ళ దగ్గర గ్రో చేయాలి. బ్యాక్టీరియల్ బ్లేట్ బ్లాస్ట్ వచ్చేసరికి పాథాలజిస్టుల దగ్గర గ్రో చేయాలి. బ్యాక్టీరియల్ బ్లేట్ వర్షాకాలంలో వస్తుంది, అగ్గి తెగులు వచ్చేసరికి రబీ సీజన్ లో వస్తుంది, ఉల్లికోడి వచ్చేసరికి ఖరీఫ్ సీజన్ లో వస్తుంది. అంటే ఒకటే మొక్క మీద ఒకటేసారి కన్వెన్షనల్ బ్రీడింగ్ ద్వారా చేయడం అయితే చాలా కష్టం. బయోటెక్నాలజీ ద్వారా మనం ఆ సమస్యలన్నీ తొలగించుకోవచ్చు.
1: అయితే ప్రస్తుతం బయోటెక్నాలజీ ద్వారా విడుదలైనటువంటి వరి రకాలు ఏంటంటారు, వాటి యొక్క లక్షణాలు ఏంటంటారు?
0: బయోటెక్నాలజీ ద్వారా ప్రజెంట్ మన తెలంగాణలో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అఖిల భారత వ్యవసాయ పరిశోధన స్థానం, అదే దాని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ లో, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉంది. దీంట్లో నుంచి ఇంప్రూవ్డ్ సాంబం మసూరి అనే వెరైటీని వాళ్ళు డెవలప్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ మరియు సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఈ రెండు రీసెర్చ్ స్టేషన్స్ యొక్క సముదాయంతో డాక్టర్ ఆర్ఎం సుందరం, రమేష్ సొంటి వీళ్ళిద్దరు కలయికతోటి ఒక ఇంప్రూవ్డ్ సాంబం మసూరి అనే వంగడాన్ని డెవలప్ చేశారు. ఈ ఇంప్రూవ్డ్ సాంబం మసూరి అంటే మన దగ్గర సాంబం మసూరి, నెల్లూరి సాంబా, సోనా ఇవన్నీ విధాలుగా పేరు సాంబం మసూరి బీపీటీ 5020 అత్యంత పాపులర్ అయినటువంటి వరి వంగడం. ఇదేంటంటే రోగ చీడపీడలని ఏది తట్టుకోలేదు. దీంట్లోకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇండాకు తెగులు తట్టుకునేటువంటి జీన్స్ XA21, XA13, XA5 అనే మూడు జీన్స్ ని చొప్పించి ఒక వెరైటీని డెవలప్ చేశారు. ఇది సాంబం మసూరికి ప్రత్యామ్నాయంగా సాంబం మసూరిలాగానే ఉండి ఆ కాల పరిమితి కలిగి ఉండి మంచి కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వెరైటీ. దీనివల్ల మనకి ఇండియా లెవెల్లోనే ఫస్ట్ రెవల్యూషన్ వచ్చినట్టుంది ఇది సాంబం మసూరి. ఇది కాకుండా మన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని న్యూఢిల్లీలో ఉన్నటువంటిది డాక్టర్ ఏకే సింగ్ సార్ అనే వాళ్ళు బాస్మతి, మన దగ్గర అయితేనో సాంబం మసూరి, సోనా మసూరి ఈ బియ్యం ఎక్కువ తింటాం. పంజాబ్ న్యూఢిల్లీ అటువే పోయినప్పుడు బాస్మతి రైస్ ఎక్కువ తింటారు. ఆ బాస్మతి రైస్ లో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ బ్యాక్టీరియల్ బ్లైట్ రెసిస్టెంట్ జీన్స్, అగ్గి తెగులు తట్టుకునే రెసిస్టెంట్ జీన్స్ ని ఇంట్రాగ్రెస్ చేశారు. అట్లా చేసి డెవలప్ చేసిన వెరైటీస్ వచ్చేసరికి పూసా బాస్మతి 1121, పూసా బాస్మతి 1718, పూసా బాస్మతి 1728 అనే వెరైటీస్ ని డెవలప్ చేశారు. ఇవి ఇంప్రూవ్డ్ సాంబ మసూరి కానీ పూసా బాస్మతి యొక్క వెరైటీస్ కానీ మన ఇండియా లెవెల్ లో బాగా ప్రాచుర్యం పొంది రైతులు మన్నలు పొందినటువంటి వరి వంగడాలు.
1: అంటే ఇవి అనేటువంటివి ఈ విధంగా రకాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది, వాతావరణ మార్పులు అనేటువంటివి జరుగుతా ఉన్నాయి. అంటే ఈ వాతావరణ మార్పులను తట్టుకునేటువంటి రకాలు ఏంటంటారు, వాటి యొక్క అభివృద్ధికి ఎలాంటి పరిశోధనలు అనేటువంటి జరుగుతున్నాయి?
0: ఇప్పుడు మన దగ్గర వరిలో వచ్చరికి సాధారణంగా మూడు రకాలు ఉంటాయండి, స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు. స్వల్పకాలిక రకాలు అంటే 115 నుంచి 120 రోజుల కాల పరిమితి కలిగినాయి. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల కాల పరిమితి కలిగినాయి. దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుంచి 145 రోజుల కాల పరిమితి కలిగినాయి. మన తెలంగాణ రాష్ట్రంలో మన వ్యవసాయ శాఖ కానీ మన సీఎం గారు కానీ చేసిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాల మీదే రీసెర్చ్ చేయమంటున్నారు. దీర్ఘకాలిక రకాలు వర్షాలు తక్కువ పడుతున్నాయి, వీటి మీద రీసెర్చ్ చేయడం కానీ ఎక్కువ డ్యూరేషన్ ఉండటం కానీ నీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల అవి మనం ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. సో మేజర్ మన సెలక్షన్ ఆఫ్ వెరైటీస్ లోనే మనం ఫస్ట్ డివైడ్ చేసేస్తున్నాం, స్వల్పకాలిక ఆర్ మధ్యకాలిక రకాలనే ఎక్కువ తీసుకోమని చెప్తున్నాం. నీటి ఎద్దడిని తట్టుకుని, అంటే డ్రౌట్ టాలరెంట్ అంటారు, నీటి ఎద్దడిని తట్టుకుని నీటి సమస్య ఉన్నా కూడా తట్టుకుని ఏదైతే దిగుబడి బాగా ఇస్తాయో అట్లాంటి వెరైటీస్ మీదే ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. దానికి ఉపయోగపడే వాటిని జీన్స్ ఏమంటారంటే డ్రెబ్, డ్రౌట్ టాలరెంట్ జీన్స్. నీటి వర్షాభావం తక్కువగా కొన్ని మంచిగా ఇచ్చినటువంటి డౌట్ క్యూటీఎల్స్ అనేవి ఉన్నాయి, క్యూటీఎల్ 12.1, క్యూటీఎల్ 1.1, ఇటువంటి జీన్స్ ని ఐడెంటిఫై చేసి, జీన్స్ ఆర్ క్యూటీఎల్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని మన దగ్గర ప్రాచుర్యం ఉన్నటువంటి వెరైటీస్ లోకి చొప్పించడం జరుగుతుంది. క్యూటీఎల్ 12.1, క్యూటీఎల్ 1.1 అనేది అదేంటంటే మనకి వెజిటేటివ్ దశలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, కానీ పూత దశలో అనేది మేజర్ ఇంపార్టెంట్. పూత దశలో కూడా నీటి ఎద్దడి, నీటి ప్రభావం ఎక్కువగా ఉన్నా కూడా దిగుబడి పెనాల్టీ లేకుండా వచ్చేటట్టు కొన్ని జీన్స్ ని ఐడెంటిఫై చేశారు, వాటి మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది ప్రజెంట్.
1: అంటే ఈ విధంగా అనేక మార్పులు తట్టుకునేటువంటి రకాలైనటువంటివి పరిశోధనలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే బయోటెక్నాలజీ ఆధారిత వరి రకాల వల్ల రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటారు?
0: బయోటెక్నాలజీ ద్వారా విడుదలైన రకాలతో వల్ల మెయిన్ రైతులకి కలిగే ఆధారాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు గ్రెయిన్ క్వాలిటీ క్యారెక్టర్స్, మంచి గింజ నాణ్యత కలిగి ఉండి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి వరి రకాలను సృష్టి సృష్టిస్తున్నారు. అదే కాకుండా బయటకుమారి గారు విడుదలైన రకాలు దేనో ఒక దానికి అంటే అయితే రోగ నిరోధక శక్తిని అయినా తట్టుకుంటాయి, అంటే డిసీజ్ రెసిస్టెన్స్ కానీ పెస్ట్ రెసిస్టెన్స్ కానీ ఉంటున్నాయి.

0: డిసీజ్ రెసిస్టెంట్స్, పెస్ట్ రెసిస్టెంట్స్ ఉన్నటువంటి జీన్స్ వాటిలో స్వతహాగా ఉండటం వల్ల వాళ్ళు ఎక్స్టర్నల్ గా కెమికల్స్ మీద, కెమికల్ ఫర్టిలైజర్స్ మీద, పెస్టిసైడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా గ్రో చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి బాగా చెప్పగలుగుతున్నాం. ఇట్లా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన వరంగల్ నుంచి ఇట్లాంటి వాటిల్లో రిలీజ్ అయిన రకాలు రెండు రకాలు ఉన్నాయి, WL 1119, WL 1487. WL 1119 ఏంటని తెలంగాణ వరి 11-19 అంటారు. దీని యొక్క మెయిన్ లక్షణాలు ఏంటంటే, ఇది మనము మన వరంగల్ అనేది ఉల్లికోడికి హాట్ స్పాట్ అంటారు. హాట్ స్పాట్ అంటే ఇక్కడ ఉల్లికోడ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇండియా మొత్తం మీద కూడా వరంగల్ అనేది ఉల్లికోడికి ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి రికగ్నైజ్ అయినటువంటి వరి. ఇక్కడ నుంచి రిలీజ్ చేసిన వెరైటీస్ దాదాపుగా ఉల్లికోడిని తట్టుకోవాలి అని చెప్పేసి మన లక్ష్యం. సో దానికి ఏం చేసిన అంటే, మనము 2010-11 సంవత్సరంలో వరంగల్ సనాలు అనే వెరైటీ, WL 3200 అనే వెరైటీని ఇంప్రూవ్ చేయాలనుకుని RP1 అంటే బీ నెటిఫిలేషన్ టు అవే, దాంట్లో ఉల్లికోడిని తట్టుకునే జీన్స్, బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయి. దాంతో దీన్ని సంకరీకరణం చేసి అభివృద్ధి చేసినటువంటిదే WL 3119. ఇది వచ్చేసరికి మనకి 2023 సంవత్సరంలో మన తెలంగాణ స్టేట్ నుంచి రిలీజ్ అయ్యబడింది. దీని యొక్క కాలపరిమితి వచ్చేసరికి 115-120 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. మంచి గింజ నాణ్యత కలిగి ఉంటుంది, అన్నం తినడానికి చాలా బాగుంటుంది. BPT కి ఆల్టర్నేటివ్ రిలీజ్ చేశాము. ఇది ఒక ఉల్లికోడులో 3 రకాల బయోటైప్స్, బయోటైప్ 1, బయోటైప్ 2, బయోటైప్ 3, బయోటైప్ 4 అనే ఉల్లికోడు వివిధ రకాల బయోటైప్లను తట్టుకోగలుగుతుంది. మళ్ళీ అంతేకాకుండా మెడ విరుపును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. మొక్క కూడా వచ్చేసరికి 90-100 సెంటీమీటర్ల ఎత్తు కలిగింది, కింద పడిపోకుండా బాగా ఉంటుంది.
1: అంటే ఈ విధమైన రకాలు వాటి యొక్క లక్షణాలను మీరు వివరంగా వివరించడం అనేటువంటిది జరిగింది. మాలిక్యులార్ బ్రీడింగ్, మార్కల్ అసిస్టెడ్ బ్రీడింగ్ అంటే ఏమిటి, క్రిస్పర్ కాస్ వంటి ఆధునిక సాంకేతిక వరి పంటకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మాలిక్యులర్ బ్రీడింగ్ ఆర్ మార్కర్ సెలెక్షన్ అంటారు దాన్ని. మార్కర్ అసిస్టెడ్ సెలెక్షన్ అంటే మాలిక్యులర్ మార్కర్స్ ను ఉపయోగించుకొని మనం వివిధ దశలలో ఆ జీన్స్ ఉన్నాయా లేవా, డిసీజ్ రెసిస్టెంట్ జీన్స్, పెస్ట్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి స్క్రీన్ చేసే ప్రాసెస్ ని మార్కర్ అసిస్టెడ్ సెలెక్షన్ అంటారు. అది ఒక ఉందా లేదా అని చెప్పే ప్రాసెస్ ని మార్కర్ అసిస్టెడ్ సెలెక్షన్ అంటారు. ఆ మార్కర్ అసిస్టెడ్ సెలెక్షన్ ని వివిధ జనరేషన్స్ లో F1 లో గానీ, BC1F1 లో గానీ, BC2F1 లో గానీ ఉపయోగించుకొని ఒక వెరైటీని డెవలప్ చేసే ప్రాసెస్ ని మాలిక్యులర్ బ్రీడింగ్ అంటారు. క్రిస్పర్ క్యాస్ అనేది జీనోమ్ ఎడిటింగ్ టూల్ అన్నారు. ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి టూల్ అనేది, అంటే దాన్ని మనం ఉపయోగించుకొని, క్రిస్పర్ క్యాస్ ఉపయోగించుకొని మన ఒక ప్రిసైజ్ అండ్ టార్గెటెడ్ మాడిఫికేషన్ ఆఫ్ జీనోమిక్ డిఎన్ఏ ఎడిట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఒక డిఎన్ఏలో మనకి ఇది ఫలానా న్యూక్లియేటెడ్ ఉండటం వల్ల బాగోలేదు, దాన్ని తీసేస్తే మనకి కొత్త వంగడాలు వస్తాయి, కొత్త అమైన్ యాసిడ్స్ వస్తాయని చెప్పేసి మనం స్క్రీన్ చేసే ప్రాసెస్ ని క్రిస్పర్ క్యాస్ నైన్ అంటారు. ఈ క్రిస్పర్ క్యాస్ నైన్ ఉపయోగించుకొని, అంటే జీనోమ్ ఎడిటింగ్ ఉపయోగించుకొని మన ఇండియాలో 2 వెరైటీస్ రిలీజ్ అయినాయి. DRR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి డాక్టర్ సత్యేంద్ర మంగోత్రి గారి ఆధ్వర్యంలో DRR Rice 100, అంటే దాన్ని కమలా అంటారు. అదొక వెరైటీ రిలీజ్ అయిపోయింది. ఇది సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా రిలీజ్ అయినటువంటి వెరైటీ, దిగుబడి బాగా ఉంటుంది, కింద పడిపోదు. ఇది ఇంకా రైతుల దగ్గరికి అంత పూర్తి స్థాయిలో రాలేదు, నెక్స్ట్ ఇయర్ అట్లా వచ్చేటట్టుంది. ఇదే విధంగా PUSA DST 1 Rice అనేది ఇంకొక వెరైటీ రిలీజ్ అయింది. ఈ 2 వెరైటీస్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ అనేవి 2025 లో రిలీజ్ అయినటువంటి వరి రంగడాలు.
1: ముఖ్యంగా రైతుల అవసరాలకు అనుగుణంగా అధిక దిగుబడి, నాణ్యత, తెగుళ్లు, చీడపీడలు తట్టుకునేటువంటి సామర్థ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కొనేటువంటి లక్షణాలు కలిగినటువంటి వరి రకాల అభివృద్ధిలో బయోటెక్నాలజీ ఒక ముఖ్యమైనటువంటి శాస్త్రీయ సాధనంగా మారుతుంది. అయితే కొత్త రకాలను ఎంపిక చేసుకునేటువంటి సమయంలో వాటి ప్రాంతీయ అనుకూలత, దిగుబడి సామర్థ్యం, సాగు పద్ధతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. మరి వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ అందిస్తున్నటువంటి అవకాశాలు, దాని యొక్క ప్రాధాన్యత, రైతులకు ఉపయోగపడేటువంటి అంశాలను ఎంతో వివరంగా తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మరి ఇలాంటి శాస్త్రీయ సమాచారాన్ని రైతులకు చేరవేయడమే మన కిసాన్ వాణి కార్యక్రమం లక్ష్యం. ఇద్దరితో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైనటువంటి వ్యవసాయ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.
2: ఇంతవరకు మీరు వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై వరి హరిగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వరి పంట సాగులో అధిక దిగుబడులకు మెలకువలు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం సూరారం గ్రామ రైతు శ్రీ ఎస్ శ్రీపతి రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి.
1: మనము హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందినటువంటి ఎస్ శ్రీపతి రావు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పంటలు పండిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరానికి గాను వరి పంట పండిస్తూ ఉన్నారు. వరి పంటలో అధిక దిగుబడి రావాలంటే వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి విషయాలను వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి.
5: నమస్కారం
1: సార్. సార్ చెప్పండి, ఈ వరి పంట వేసుకునే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
5: గురేరు లేకపోతే మన బర్ల పైన గానీ కొంచెం దానిలో పోసుకొని ఫస్ట్ నార్మల్ దున్నిస్తాం. నార్మల్ దున్ని విత్తనాలు శుద్ధి చేసుకుని అంటే దానిలో పౌడర్ గానీ కలుపుకొని మనకి పురుగు రాకుండా అవి చేసుకోవడానికి ఫస్ట్ విత్తనాలు శుద్ధి చేసుకుని తర్వాత నానబెట్టి బొలికెత్తిన తర్వాత అలకేస్తాం. నెల అంటే ఇప్పుడు 28-27 రోజుల వరకు నాటిస్తాం. మళ్ళీ నాటి వేసిన తర్వాత నాట్లో ఫస్ట్ డిఏపి యూరియా కలిపి చల్లుతాం. మళ్ళీ 3-4 రోజుల వరకు గడ్డి మందులో మళ్ళీ కొంచెం యూరియా కలిపి పల్లేస్తాం.
1: అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల వరిని మీరు సాగు చేస్తున్నారు?
5: మేము 6 ఎకరాలు చేస్తున్నాం.
1: 6 ఎకరాలు చేస్తున్నారు. 6 ఎకరాలలో ఏ రకాలను మీరు పెట్టడం జరిగింది?
5: వర్షాకాలం వచ్చేసి పెడతాం, మేల్ ఫీమేల్ పెడతాం.
1: అంటే ప్రస్తుతం ఏ వరి రకాన్ని మీరు పెట్టారు?
5: కావేరీ వాళ్ళది 701
1: పెట్టి. వరి పెట్టి ఎన్ని రోజులు అవుతుంది?
5: ఇప్పుడు పెట్టి దాదాపు 3 మంత్స్ అయిపోయింది.
1: మరి వరి పెట్టే కంటే ముందు వరి నారుమడి అనేటువంటిది ఎట్లా తయారు చేసుకున్నారు? చీడపీడలను తట్టుకునేటువంటి రకాలనే మీరు ఎంచుకొని మీరు సాగు చేస్తున్నారా, లేదా ఎటువంటి రకాలను మీరు సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
5: చీడపీడ పురుగుల నుండి అంటే మన ఊపిరిపేడు కాబట్టి ఫస్ట్ విత్తనం శుద్ధి చేసుకుంటాం మూగి పురుగు కోసం అని. దాని తర్వాత మళ్ళీ మూగి పురుగు మళ్ళీ స్ప్రే చేస్తాం. తర్వాత మళ్ళీ దోమలు స్ప్రే చేస్తాం. ఒక మూగి పురుగు దానికి ఫస్ట్ నారుమారి దశలనే కంట్రోల్ చేస్తాం ఎక్కువ శాతానికైతే. దాని తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం ఉంటే మళ్ళీ 20-30 డేస్ వరకు మళ్ళీ ఒక దోసు కొడతాం అన్నట్టు. మూగి పురుగు సంబంధించిన మందు క్లోరి గానీ డాల్టాల్ గానీ కెల్డాన్ గానీ ఇవి మూగి పురుగు సంబంధించింది అప్పుడు కొట్టేస్తాం. మళ్ళీ ఒక 40-50 డేస్ వరకు ఒకటి రెండు ఉంటే మళ్ళీ కొట్టేస్తాం.
1: అంటే ప్రస్తుతం వరి పంట ఏ దశలో ఉంది, ఈ దశలో రైతులు ప్రధానంగా ఏ అంశాలపైన దృష్టి పెట్టాలంటారు?
5: ఇప్పుడు వచ్చేసి మంచి 3 మంత్స్ అవుతుంది, మొత్తం పుట్టకొచ్చి ఈనే దశలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి దోమ పోటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ దోమ పోటుకు సంబంధించిన మందుల మీద ఇప్పుడు ప్రతి రైతు గానీ మేము గానీ ఎవరైనా కూడా దానికి సంబంధించి ఇప్పుడు చూస్తా ఉంటాం. పోటుకు వచ్చేసి కొట్టే కంపెనీ వాళ్ళది ఫ్లెక్స్లాన్ అనేది ఫస్ట్ మేము బిర్రు పోటల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేస్తాం. ముందు స్ప్రే చేస్తే కొంచెం బాగా నివారిస్తుంది రాకుండా. మళ్ళీ మొత్తం ఈనిన తర్వాత డిస్టాప్టర్ ఉంది మందు, దోమ మందు, దాంతో కలిపి తిల్టు మన గింజ తెల్లదనానికి రావడానికి డామేజ్ కాకుండా ఉండడానికి అది మళ్ళీ స్ప్రే చేస్తాం. ఇప్పుడు మాది ఇప్పుడు అయిపోయింది కొట్టేయడం, ఇంకో 15-20 డేస్ లో కటింగ్ వచ్చేస్తుంది.
1: అంటే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ద్వారా చాలా వరకు వరి అనేటువంటిది ఏలేదు, అక్కడక్కడ మాత్రమే నీళ్లు సౌలత్ ఉన్న కాడ మాత్రమే పెట్టడం జరిగిందంటారు. అయితే వరి పొలంలో నీటిని ఎప్పుడెప్పుడు పెట్టాలి, పొలంలో ఎప్పుడు నీరు నిల్వ ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు అనేటువంటివి వస్తాయా?
5: నీరు నిల్వ ఇబ్బంది అంటే లాస్ట్ టైం లో నీరు నిల్వ తక్కువ ఉంటుంది అండి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడు గానీ ఒక సెకండ్ డోస్ అంటే ఒక నెల 15 రోజుల వరకు సెకండ్ డోస్ అయిన తర్వాత కొంచెం నీరు ఆరబెడతాం. జస్ట్ దోమ గానీ రోగాలు రాకుండా ఉండడానికి కొంచెం మళ్ళీ దీవాట్లు లేకుండా లాస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు ఆరబెడితే ఆరబెట్టేస్తాం. మరి అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పుడు మళ్ళీ పుట్ట దశలు గానీ అప్పుడు నీరు బాగా ఉండాలి. ఈ సంవత్సరం ఏలినో ప్రభావం వలన చాలా మంది రైతులకు ఇబ్బంది కలిగింది. కెనాల్ వాటర్ రాక కాలం లేక మొన్న వర్షం కొన్ని కోట్ల వర్షం అనుకోవాలి కదా. ఆ వర్షం ఒకవేళ పడకపోతే ప్రతి రైతు మొత్తం పొలం ఎండిపో పరిస్థితి వచ్చినప్పుడు బాయిలర్లు గానీ బోర్లు గానీ నీళ్లు వాటర్ మొత్తం తక్కువ అయిపోయింది. ఆ వర్షం తోటి ఇప్పుడు చాలా రైతులకు న్యాయం జరిగింది.
1: మరి ఈ ప్రస్తుతం ఈ కలుపు సమస్య ఉన్నటువంటి పొలాలలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
5: వాటి కూడా కౌన్సిల్ యాక్ట్ అనే మందు వచ్చింది. నీళ్లు తక్కువ ఉన్న వారికి వర్షతల్లో ఒక వారం ఇట్లా వారం తడి వారే వాళ్ళకి గడ్డి బాగుపడుతుంది కాబట్టి కౌన్సిల్ యాక్ట్ మందు ద్వారా కలుపు నివారణకు తీసుకుంటారు. ఒక కొత్త పద్ధతి కూడా నూకలు తల్లటే కూడా గడ్డి పడదు అనేది మొదమున తెలిసింది. అది ఇంకా దాన్ని ట్రై చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ పోసాలకు ట్రై చేద్దామని చూస్తున్నాం.
1: అంటే ఇప్పుడు కలుపు నివారణకు ఈ విధంగా

0: చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా చేస్తున్నారు, ఎరువులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, అంటే పంట వేసినప్పటి నుంచి తీసేసే వరకు ఎన్నిసార్లు వేసుకోవాలి, ఎంత మోతాదులు వేసుకోవాలంటారు?
1: ఫస్ట్

0: ఏదైనా క్లోరి గాని లేకపోతే స్ప్రింట్ అనే పౌడర్ అది మందు కలిపి సెకండ్ డోస్ లో అందిస్తాం మేమైతే. మళ్ళీ ఒక 25 డేస్ వరకు మూడో డోస్ లో కొంచెం పొటాష్ యూరియా కలిపి మళ్ళీ అందిస్తాం. లాస్ట్ డోస్ ఇంకొక 1 మంత్ కు తక్కువ ఉన్నప్పుడు పల్సగా ఏమన్నా అవసరం పడుకుంటే ఒక హాఫ్ బత్త చొప్పున ఎకరానికి హాఫ్ బత్త చొప్పున పల్సగా యూరియా ఇస్తాం.
1: ఈ యూరియా అనేటువంటిది కొద్దిగా తక్కువ వినియోగించండి అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చెప్తున్న మాట. అయితే ఈ దశలో అంటే దాదాపు 3 నెలలు కావస్తుంది పంట పెట్టి, ఈ దశలో మరి యూరియా లేదా ఇతర ఎరువులను వేయాల్సినటువంటి అవసరం ఉందా? వేస్తే ఏ పద్ధతిలో వేయాలంటారు?
0: కంపల్సరీ యూరియా అనేది ప్రతి రైతుకు అవసరం. యూరియా లేకపోతే పంట పండించడం అనేది కూడా చాలా కష్టంతో ఇంక మీ దగ్గర ఉంటే కొంచెం తగ్గించుకున్న ఏం లేదు. యూరియా అనేది కంపల్సరీ, అయితే దాని బదులు ఇప్పుడు లిక్విడ్ రూపకంలో వస్తుంది
1: నానో యూరియా.
0: నానో యూరియా ప్లస్ నానో అది ఏంటి పొటాష్ కూడా అది ఇంకా ఇప్పుడిప్పుడే కొద్దిగా ముందుకు సాగుతాను. ఇప్పుడు ఎందుకు యూరియా ఇప్పుడు బుక్ యాప్ పెట్టుడు, దీని ద్వారా రైతుకు చాలా ఇబ్బంది కలుగుతుంది యూరియా తోటి. ఇక ఎట్టి పరిస్థితి దొరకలేదు అనుకుంటే ఈ నానో యూరియా అనేది కొంచెం ఇప్పుడిప్పుడే ఈ ఫసల్ నుంచే కొంచెం స్టార్ట్ అవుతుంది స్ప్రే చేయడం. ఇది కూడా బాగానే పనిచేస్తుంది కానీ దానికి ఇంకా రైతులు అనేది ఎవరు అలవాటు పడలేదు. ఇంకా
1: ప్రస్తుతం వరి పంటలో సాధారణంగా కనిపించేటువంటి చీడపీడలు గాని తెగుళ్లు గాని ఏంటంటారు, వాటిని రైతులు ఎలా గుర్తించాలంటారు?
0: పురుగు అనేది అంటే మనకు ఆల్రెడీ నారు వేసినాక 25-30 డేస్ లలో మొగి పురుగు అనేది మనకు ఏర్పడుతుంది. ఎందుకంటే అది లోపల మొగిలో ఉండి పురుగు ఆ కారణం కొట్టినప్పుడు మనకు పైన వరిగట్లాగా అవుపడుతుంది. దానికి పానం ఉన్న చచ్చిపోతుంది ఆకు మిగతా వరి పచ్చగా ఉంటుంది. అది కింద కొట్టినాక మనకు వాటిని ఏర్పడుతుంది వరిగట్లాగా అయిపోతుంది. అప్పుడు మనకు రైతు అనేది గమనిస్తుంది ఆ మొగి పురుగు కొడుతుంది అనేది అదొకటి. మళ్ళీ ఒకటి ఏమైంది దోమ అయితే ఏమైంది అంటే కింద దోమ తయారనేది మనం కనిపెట్టకపోతే ఏమైంది పైకి ఎక్కి మొత్తం వరిగడ్డే కదా, ఏం నీకు పనిచేయదు కదా గొలుసు కానీ ఏది కానీ మొత్తం దోమపూడి కిందకు గుర్తిస్తాం అట్లా. బట్ ఏంటంటే మనం ముందు ముందు రోజు తిరిగి చూసుకుంటాం కాబట్టి కొంచెం అలా కనిపించగానే ఏమైనా స్ప్రే చేసుకుంటాం అన్నట్టు మందుకు అది దోమ కానీ మొగిపురుగు కానీ అట్లా స్ప్రే చేసుకుని నివారించుకుంటాం.
1: అంటే ఇప్పుడు వరి పంట 3 నెలల తర్వాత అంటే మనకు ఈ స్వల్పకాలిక రకాలే పండించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వరిలో 4 నెలలలో పంట కూడా చేతికి అందుతుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పంట కోతకు ముందు దశకు చేరుకుంటున్నటువంటి సమయంలో రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలంటారు?
0: కొంచెం వాటర్ చూసుకుంటూ పెట్టుకోవాలి, దోమను ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు మన కోత వచ్చే ముందు ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే మరి ముఖ్యమైన దోమ ఒకటి ఉంటది, నలిపురుగు అనేది ఒకటి ఉంటది. గొలుసు మీద చప్పరిస్తుంది పురుగు అది, ఆ ఒక గింజను చప్పరిస్తే గొలుసు మొత్తం బ్లాక్ అయిపోతుంది అది, దాని నలిపురుగు అంటారు. దానికి ఒక స్ప్రే ఉన్న దోమ వాటర్ కంట్రోల్ కోత వరకు కొద్దిగా చూసుకుంటూ పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్ లో అది ఒకటి సరిపోతుంది.
1: అంటే పంట కోతకు సరైన సమయాన్ని రైతులు ఎలా గుర్తించాలంటారు?
0: ఇక మనం పంట కోతకు వస్తుంది అనేది మనకు కొంచెం రెడ్ కలర్ అయితే అంటారు ఇక వరి పచ్చదాన నుంచి పూర్తి గొలుసు అయినాక రెడ్ కలర్ వచ్చేస్తాడు అన్నారు. అప్పటికి మనం గుర్తించుకొని వాటర్ బంద్ చేసుకోవడం జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు వరి కోసేటువంటి దశలో ఇంతకు ముందు అంటేనో మనము కూలోళ్ళని పెట్టి కోసేది, ఇప్పుడు అంతా కూడా మిషనరీస్ వచ్చినాయి. అంటే మీరు దీంట్లో ఏ విధానాన్ని మీరు ఎక్కువ అవలంబిస్తున్నారు?
0: ఇప్పుడు ఉన్న లేబర్ పరిస్థితి ముంపు లెక్క కోసి పడుగు పెట్టి మీద ఎండినాక మళ్ళీ పడుగు పెట్టి ట్రాక్టర్ తొక్కేది అనేది మొత్తం కంప్లీట్ బంద్ అయిపోయింది లేబర్ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ మిషన్లు వచ్చినాయి కాబట్టి హార్వెస్టింగ్ అయితే నుంచి అప్పటి నుంచి బంద్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం హార్వెస్టింగ్ ఇక హార్వెస్టర్ తోటే కటింగ్ చేశారు.
1: అంటే ఈ కటింగ్
2: ఇంతవరకు మీరు వరి పంట సాగులో అధిక దిగుబడులకు మెలకువలు హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం సూరారం గ్రామ రైతు శ్రీ ఎస్ శ్రీపతిరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.

ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
2: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
3: నమస్కారం మేడం.
2: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటీ అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
3: ఖచ్చితంగా మేడం. ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగులో దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది 1982 ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్పన మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీల్ని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
2: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
3: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
2: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
3: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి, గవర్నమెంట్ జాబ్స్ గాని ప్రైవేట్ జాబ్స్ గాని. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
2: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
3: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు. కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరుగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజము, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారండి.
2: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
3: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గాని ఎక్కువగా ఉన్నాయి.
2: ఆర్థికంగా
3: నిలదొక్కుకొని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా

0: ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్స్ పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణ కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
0: మన ఆర్సిటీ శిక్షణ కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గాని లేకపోతే వసతి గాని దూర ప్రాంతంలో దగ్గర ఎవరు గాని ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణ కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనర్స్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారన్నమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం వర్క్కి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సిసి కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటదండి. ఏ కోర్సు తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ. వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు. వాళ్ళు 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు. వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాము ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు

0: ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్న ఎల్డీఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రెకమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలోఅప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం, ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగే నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము గేమ్స్ ద్వారా, స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా, వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి? ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చండి, మా నెంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఇమెయిల్ ఐడి ఉంది, rsettinellore@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికి ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా మన దగ్గరికి రావాల్సిన
0: అవసరం లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ గాని మావి గాని వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్ లో రాసుకుని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 మెంబర్స్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు, అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్ లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేస్తే పలానా టైం మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికి కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్ లో మా డిఆర్డిఏ మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులో ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్స్ పీరియడ్ లో ప్రతి కోర్సు లో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్ లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణుల్ని తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అనమాట. అంటే ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకుని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ గానీ, దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్ లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి ఆర్సిటీలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పీడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్సు లో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా అంటే ఓన్లీ వాళ్ళ పీడబ్ల్యూఎస్ కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనబుల్ ఇండియా సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి అంటే మన పీడబ్ల్యూడీస్ కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు, మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే

0: స్వయం ఉపాధిని ఎంచుకుని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: ఆ సిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ముందుగా జెంటిల్మ్యాన్ చిత్రం కోసం సాహుల్ హమీద్ స్వర్ణలత పడిన పాట, గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమూల, మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిరా, మానస, అనిల్ వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాట గజిని చిత్రం కోసం అనుపమ పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం హరీష్ జయరాజ్. కోరినవారు వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమూల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, మానస వీరందరి కోసం ఆ పాట. ఇప్పుడు టాప్ హీరో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన జొన్నవిత్తుల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: టక్కరి దొంగ చిత్రం కోసం ఎస్పీ చరణ్, ఉషా పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం ఈ పాట.

అడవి రాముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంధ్య పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామం నుండి పెరుమాన్ల సాయిలు, సమ్మక్క, పెంటయ్య, శ్రవణ్ కుమార్, వెన్నెల, విష్ణుకుమార్, అనిత, సంపత్, కల్పన, మనోహర్, శ్రీజ, రిత్విక్ వీరందరి కోసం ఈ పాట.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తర్వాత పాట మా అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. గీత రచన శ్రీహర్ష, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, నల్లాల శంకరి, పెరక కొమ్రయ్య వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తర్వాత పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట వేటగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోసం ఈ పాట.

బొబ్బిలి రాజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు అశోక్ నగర్ గ్రామం నుండి గోని కుమ్రయ్య, అరుణ, గణేష్, రాజ్ కుమార్, ప్రతాప్ రెడ్డి వీరందరి కోసం ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతులు మనోరంజని వింటున్నారు. తరువాతి పాట అవునన్నా కాదన్న చిత్రం కోసం పార్థ పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశిబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి వీరందరి కోసం ఈ పాట.

0: నువ్వా?
1: ఆ నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదూ.
0: అసలు నువ్వు అంటే నేను వచ్చేదాన్ని కాదు.
1: అయితే బయలుదేరు.
0: వెళ్తున్నాను.
1: ఎల్లు.
0: అయ్యో రామా, వెళ్తున్నాను కదా. ఏంటి నన్ను అడక్కి డప్పేస్తున్నావు?
1: లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు.
0: ఇదిగో నువ్వు ఇట చేసావంటే నేను అసలు వెళ్ళను.
1: వెళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా.
0: ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను.
1: సరే వెళ్ళు.
0: వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు?
2: నడుమే ఉయ్యాలా?

0: ఇద్దరు మిత్రుల చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ హరిని పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపొడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్ చారి, పవన్ చారి, బ్రహ్మయ్య చారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరి కోసం ఈ పాట.
1: Chunk, chunk, chunk.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇద్దరు చిత్రం కోసం ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మణిచంద్ర, రాజేష్, లలిత, మహేష్, రజని వీరందరి కోసం ఈ పాట.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మనోరంజని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓఎస్ త్యాగరాజన్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓఎస్ త్యాగరాజన్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా పండంటి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట, గీత రచన పింగళి, సంగీతం పెండ్యాల.

తర్వాత పాట భక్త కన్నప్ప చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఆదినారాయణరావు.

తర్వాత పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఎం సత్యం పి సుశీల పాడిన పాట, గీత రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఓ చిన్నోడా, ఓ చిన్నోడా, ఓ చిన్నోడా.

శ్రోతలు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతల కార్యక్రమంలో అలనాటి ఆనిమత్యాలు లాంటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట జయసింహ చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన పాట, గీత రచన సీనియర్ సముద్రాల, సంగీతం టీవీ రాజు.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.